ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 8వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 36 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం మానవత్వపు తోటలో బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు.

0: final on Sunday at Narendra Modi Stadium in Ahmedabad. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వ్యాస మహర్షి విరచిత దుర్గాత్సవం నాట్య కళం వింటారు. ముందుగా శ్రీ వ్యాస మహర్షి విరచిత దుర్గాత్సవం.

0: మీరింతవరకు భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత శ్రీ షేక్ మక్బూల్ గారిచే ఖురాన్ సూక్తులు వింటారు.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ మరణాంతర జీవితం. ఖురాన్ ప్రస్తావించే అతి ప్రధానమైనటువంటి విశ్వాసాల్లో ఆఖిరత్ ఒకటి. ఆఖిరత్ అంటే పరలోకం, మరణాంతర జీవితం, తీర్పు దినం అనేటటువంటి విభిన్న భావాలు కలిగి ఉంది. ఖురాన్ 29:77 వాక్యంలో ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసి ఉంది, అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇది సర్వసత్యమైనటువంటి విషయం. ఇది ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా దీన్ని తప్పనిసరిగా నమ్మవలసినటువంటి సత్యం. మరి ఈ చనిపోయినటువంటి మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనే విషయాన్ని క్లియర్గా దివ్య ఖురాన్ ప్రస్తావించడం జరిగింది. 24:27 వాక్యంలో ఒక చోట ఈ విధంగా అంటున్నాడు. వారు ఇలా అంటారు, జీవితం అంటే కేవలం మన ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. ఇక్కడే మరణం, ఇక్కడే జీవితం. కాల పరిభ్రమణం తప్ప మనల్ని ఏదీ చంపలేదు. వాస్తవానికి విషయానికి సంబంధించిన జ్ఞానం ఏదీ వారి వద్ద లేదు. వారు కేవలం ఊహ ఆధారంగా ఈ మాటలు అంటున్నారు. స్పష్టమైన మా వాక్యాలు వారికి వినిపించినప్పుడు, నీవు సత్యవంతుడివే అయితే మా తాత ముత్తాతలను లేపి తీసుకురా అనేది తప్ప వారి వద్ద మరొక తర్కం ఏదీ ఉండదు. అంటే చూడండి, ఈరోజు మానవుడు కూడా చనిపోయిన తర్వాత నేను మళ్ళీ లేపబడతాను, దైవం నా కర్మల గురించి అడుగుతాడు, మంచి చేసినట్లయితే స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, చెడు చేసినట్లయితే నరకాన్ని ఇస్తాడని చెప్పినట్లయితే వాళ్ళు మనల్ని అవివేకులుగా చూస్తున్నారు. చాలా ఇది అవుట్డేట్ వెర్షన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇది ఎంతమాత్రం కూడా నిజం కాదు. భ్రమలో ఉన్నాడు మనిషి. అది ఇక్కడ అదే చెప్తున్నాడు. వాస్తవంగా ఈ విషయానికి సంబంధించిన జ్ఞానమేది వారు వద్దలేదు. వారు కేవలం ఊహ ఆధారంగా ఈ మాట అంటున్నారు. కాబట్టి చనిపోవటం ఎంత నిజమో, చనిపోయిన తర్వాత దైవం ముందు మనకి ఇవ్వబడినటువంటి 50, 60, 70 సంవత్సరాలకు సంబంధించినటువంటి పూర్తి లెక్క మనం దైవమునికి చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ జవాబుదారీతనం, దైవభీతి కరువు అవుతాయో, సమాజంలో అలజడులు, అశాంతులు రేకెత్తుతాయి, అనైతికమైన పనులు ఈరోజు విపరీతంగా జరగడానికి కారణం కూడా ఇదే. మనిషిలో అకౌంటబిలిటీ లేకపోవటం, నేను ఒకరికి సమాధానం చెప్పాలి అనేటటువంటి భావన, సచేతనమైనటువంటి భావన కోల్పోవటం. కానీ ఖురాన్ దాన్ని ఎంతమాత్రం కూడా యాక్సెప్ట్ చేయదు. ఇక మరొక సందర్భంలో ఖురాన్ ఏముంటుందో చూడండి. 4:78 వారితో ఇలాను, ఈ ప్రాపంచిక జీవిత భోగాలు అల్పమైనవి, దైవభక్తి పారాయణుడైన మనిషికి పరలోకమే ఎక్కువ మేలైనది. మీకు రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఇక మృత్యు మీరు ఎక్కడ ఉన్నా సరే అది మీ దగ్గరకు వచ్చి తీరుతుంది. మీరు ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నా సరే, కాబట్టి దీని నుంచి తప్పించుకునేటటువంటి ఛాన్స్ ఎక్కడా కూడా లేదు. కాబట్టి దీని మీద కాస్త ఆలోచన చేసినట్లయితే మనిషి, నా ప్రమేయం లేకుండా ఈ ప్రపంచానికి వచ్చాను, నా ప్రమేయం లేకుండా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాను, ఈ వచ్చి వెళ్ళిపోయి ఈ మధ్యలో నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నేను ఎవరికి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసినట్లయితే తప్పనిసరిగా మనిషిలో దైవభీతి పెరుగుతుంది. ఒకవేళ అలా కానట్లయితే మనిషి విచ్చలవిడిగా జీవిస్తాడు. మరొక సందర్భంలో ఖురాన్ ఏమంటుందంటే, 32:9 ఓ మానవుడా, పరమదాత అయిన నీ ప్రభు గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు, తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా అమలచాడు. ఎంతమాత్రం కాదు, మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు, కానీ మీపై కాపలాదారులు నియమింపబడి ఉన్నారు. మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖలు మీపై నియమించబడ్డారు. మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు. మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఈరోజు నేనేం చేసినా నాకేం కాదులే, నేను గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ప్రతిదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనుకుంటున్నాడు. కానీ దైవం మన మీద కాపలాదారులు పెట్టండి, దైవదూతలు మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు.

0: చేస్తున్నారు. కాబట్టి ఈ సోదరులారా, ఈ విషయం పట్ల మనం తప్పనిసరిగా దీని మీద మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఎంత జీవితం గడిపినా, ఎక్కడ తిరిగినా కూడా ఒకనొక సందర్భంగా మనం మళ్ళీ తిరిగి రిటర్న్ టు బ్యాక్ దైవం వద్దకే వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క విశ్వాసం కూడా చాలా ప్రధానమైనటువంటి విశ్వాసం.
1: మీరు ఇంతవరకు శ్రీ షేక్ మక్బూల్ గారిచే ఖురాన్ సూక్తులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో మారుతున్న జీవన స్థితిగతులు, వ్యవసాయం మీద ప్రభావం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో వింటారు.
1: కాలం మారే కొద్దీ మన గ్రామాల్లో కూడా జీవన స్థితిగతులు కూడా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా మారుతున్నటువంటి జీవన స్థితిగతులు మన వ్యవసాయం మీద బాగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి సాగు భూములు రకరకాల అవసరాలకి ఈ మధ్యకాలంలో వాడుకుంటూ ఉన్నారు. దానివల్ల మనకి లభ్యత అయ్యేటువంటి ఈ సాగు భూములు కూడా తగ్గుతున్నాయని చెప్పాలి. అలాగే ఉన్నటువంటి భూముల్లో కూడా మనకి కొన్ని భూములు చౌడుబారిపోవటం, మరి కొన్ని ముంపుకు గురవటం ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఇకపోతే గ్రామంలో చదువుకున్నటువంటి పిల్లలు మరి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసుకోవటానికి బయటికి వెళ్ళిన తర్వాత సరే పెద్దవాళ్ళు మరి వయసు పెద్దదైతే వ్యవసాయం చేసుకోలేనటువంటి స్థితిలో ఎక్కువగా ఆ భూమిని కౌలుకి ఇవ్వటం, లేదా కొన్ని చోట్ల అయితే భూములు ఖాళీగా ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దాంతోపాటుగా గ్రామాలు, గ్రామాల చుట్టుపక్కల మరి పట్టణీకరణ జరగటం, దానిలో రకరకాలైనటువంటి జీవన స్థితిగతులు మారటం, ఇవన్నీ కూడా మన వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గ్రామంలో ఉండి మరి కాస్తే పొలం ఉండి మరి పిల్లలు కూడా అదే భూమి మీద వ్యవసాయం చేయాలంటే గిట్టుబాటు కాదు కాబట్టి ఆ పిల్లలు మళ్ళీ వేరే రకమైనటువంటి పని కోసం పట్టణాలకి నగరాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ గ్రామంలో ఉన్నా కూడా పక్కనే ఉన్నటువంటి ఈ పట్టణాలకి నగరాలకి వెళ్ళిపోయి పనులు చేసుకుని మళ్ళీ సాయంత్రం పూట వస్తూ ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. ఈ స్థితిలో మనకున్నటువంటి భూమిలో మనము గతంలో మన తాతలు ముత్తాతలు కానీ మన నాన్నవాళ్ళు కానీ చేసేటువంటి వ్యవసాయ పద్ధతులనే పాటించాలా, లేకపోతే ఏదన్నా మార్పులు చేసుకోవాలా? మనకి ఈ కాలంలో మార్కెట్లో కూడా అవసరాలు మారినాయి. వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు కూడా, లేకపోతే పదార్థాలు కూడా, తిండి గింజలు కూడా, లేకపోతే తిండి పదార్థాలు కూడా మారిపోతున్నాయి. దానికి తగ్గట్టుగా మన వ్యవసాయం మార్చుకోవాలా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకటే పద్ధతిలో పంట వేసామా తీసామా అనేదే మనం చూస్తున్నాం, కానీ మనం వేసినటువంటి పంట గిట్టుబాటు కావాలి అంటే, ఇప్పుడున్నటువంటి స్థితిలో మనకి లాభం రావాలి అంటే మనము ఏ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవాలి? వ్యవసాయం అంటే పంట విత్తనం వేసిన తర్వాత కోత కోయటం, కోత కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని కానీ ఆ వ్యవసాయ ఉత్పత్తిని కానీ అమ్ముకోవటమేనా, లేకపోతే దాన్ని కూడా తర్వాత ఏదన్నా మనమే చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఇది మనం ఆలోచించాలి. ఒక్కడమే కాదు, గ్రామంలో యువతి యువకులందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించి చేసే పనులు కొన్ని ఉంటాయి. అలాగే పెద్దలు అందరూ కలిసికట్టుగా మనము గ్రామంలో ఎలాంటి మరి గోడౌన్లు కానీ, లేకపోతే మిల్లులు కానీ, లేకపోతే ఇతర రకాలటువంటి ఈ పంట కోతనంతరం చేయదగ్గటువంటి పనులకి సంబంధించినటువంటి మరి మిషన్లు కానీ ఇదన్నా ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉన్నటువంటి యువత యువకులకు ఉపయోగకరంగా ఉంటుందా అనేది ఆలోచించాలి. ముఖ్యంగా పండ్ల తోటలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, పండ్ల తోటలు మరి సరాసరి కొంతమంది వ్యాపారస్తులు పాట పాడుకొని తీసుకెళ్లేది కాకుండా మనం కోత కోసిన తర్వాత ఆ కోత కోసినటువంటి నాణ్యమైనటువంటి పండ్లని మనము వేరే దేశాలకు అమ్మటానికి అనువుగా చిన్న చిన్న జాగ్రత్తలు శుభ్రపరచటం, తర్వాత గ్రేడింగు, అలాగే ప్యాకింగు చిన్న చిన్నవి మన గ్రామాల్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకో

0: దానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అలాగే మనకు పండినటువంటి పంటని సరాసరి అమ్మకుండా విలువ ఆధారిత ఉత్పత్తిగా చేసుకోవడానికి అవకాశాలు ఏమి ఉన్నాయి? ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం. మనకి గతంలో చక్కెర ఫ్యాక్టరీలు చాలా ఉండేవి. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెరుకు వేసుకొని చెరుకుని మరి ఆ ఫ్యాక్టరీకి తోలేవాళ్ళు, వాళ్ళకు వచ్చినటువంటి టన్నుకి ఇంతని ధర తీసుకునేవాళ్ళు. కానీ మరి షుగర్ ఫ్యాక్టరీలు మూసేయటం కానీ లేకపోతే ఇతర రకాలటువంటి కారణాల వల్ల కానీ చెరుకు సాగు మనకి లాభదాయకంగా లేదనే ఉద్దేశంతో చాలామంది మానేశారు. ఎంత ఎక్కువగా తగ్గిపోయిందంటే ఇప్పుడు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే చెరుకు సాగు చేస్తారు. వాళ్ళు కూడా మరి చెరుకు గడల్ని సరాసరి ఫ్యాక్టరీకి అమ్ముకోవడానికి ఇష్టపడలే, గిట్టుబాటు కావటం లేదనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి వాళ్ళు దాన్ని బెల్లము, అలాగే బెల్లంలో కూడా చిన్న చిన్న ముక్కలు, అలాగే దిమ్మెలు లేదంటే పొడి ఈ రకరకాలుగా తయారు చేసుకు అమ్ముకోవటానికి అవకాశాలు ఉన్నటువంటి మిల్లులు చిన్న చిన్నవి వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని కొంతమంది రైతు సోదరులు లాభదాయకంగా సాగు చేస్తున్నారు. ఇట్లానే ప్రతిదీ కూడా మనము పప్పుధాన్యాలు సాగు చేస్తున్నాం. సరాసరి మార్కెట్లో మరి వినియోగదారులు కొనుక్కునే రూపంలో మనమే ఇళ్ళ దగ్గరే మన పంటని మార్పిడి చేసి పంపిస్తే మనకి ఎక్కువ ధర వస్తుంది. అలాగే గ్రామాల్లో ఇంకా ఏ విధంగా మహిళలు కానీ లేకపోతే యువత కానీ వీటిని సద్వినియోగపరుచుకునే విధంగా మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. మన జీవన స్థితిగతులు మారినప్పుడు దాంతోపాటుగా మనం చేసుకునేటువంటి వృత్తిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. పాత పద్ధతిలోనే చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఈ మధ్యకాలంలో పశువులు కొద్దిగా తగ్గినాయి. మరి రకరకాల పరికరాలు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి. సరే ట్రాక్టర్లు అయితే ఎప్పటి నుంచో వాడుతున్నాం, వీటిల్లో కూడా ఇంకా మెరుగైనటువంటి విధానాలు ఏమన్నా మార్చుకోవచ్చా? అలాగే ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరచుకోవడం కోసం మనము బిందు సేద్యం చేసుకుంటున్నాం, చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా ఎక్కువ మంది దాన్ని సద్వినియోగపరచుకునే విధంగా ముందుకెళ్ళాలి. ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రం పెరిగింది, మనం ఎక్కడో ఇంటి దగ్గర ఉండి కూడా మన మోటారు ఆన్ చేసుకొని మళ్ళీ ఆపేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మన నేలలో తేమ ఎంత ఉంది అనేది మనకు ఫోన్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తేమను బట్టి మళ్ళీ మనం నీళ్లు ఇంటికాడి నుంచే ఫోన్ ద్వారా మోటార్ ఆండించుకోవచ్చు. ఇలా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగపరచుకుంటూ వ్యవసాయంలో కూడా తక్కువ శ్రమతోటి, ఎందుకంటే కూలీలు దొరకట్లేదు మనకి, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు తగ్గించుకోవటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం వ్యవసాయం చేసుకున్నట్లయితే ఈ మారుతున్నటువంటి జీవన స్థితిగతులకు తగ్గట్టుగా మనము లాభదాయకంగా వ్యవసాయాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో వాతావరణం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చు. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాల్లో చేపలు పట్టేవారు వేటకు వెళ్లరాదని తెలియజేస్తున్నారు. రైతులకు వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి అనుబంధం ఆకాశవాణితో పంచుకుంటారు. అలాగే మన భూములు సేంద్రియ కర్బన నిలువలు పెంపుదలకు సూచనలు, ఈ అంశంపై రాజమండ్రి వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం ఉంటుంది. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి అనంతరం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా

0: గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్ళు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్య బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకున్న ప్రతి కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతదినే జనజాతీయ ప్రతినిధిభిః సహ మిలితవాన్. హ్యః నవదిల్ల్యాం ఆయోజిత

జిల్లాలో యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికలో కిడ్నీ సమస్యలు అవగాహన చికిత్స ఈ అంశంపై డాక్టర్ బి భాస్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ బందర్ వీరబాబు క్లారినెట్ వాదనం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. 9:00 పాటల పల్లకి, 10:00 ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్, ఐపీఎస్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం త్రిపురా విజయం నాటిక వింటారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, శ్రీ ఏవి రామారావు. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి, 12:40 హిందీ చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో టైం లేదు ఈ అంశంపై సంభాషణ ప్రసారమవుతుంది. సంభాషకులు శ్రీమతి టి స్వాతి మరియు శ్రీమతి డి శ్రీదేవి. 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ బందర్ వీరబాబు క్లారినెట్ వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, మధురమైన తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:55 ఉద్యోగ వార్తలు చదివినవారు శ్రీ బి రాజు. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లయ విన్యాసంలో శ్రీ ఇనుపకుర్తి కిషోర్ కుమార్ గారి డోలు లయ విన్యాసం వింటారు ఆదితాళంలో. అనంతరం వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తెలుసుకుంటారు. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో శ్రోత రచయిత అయిన శ్రీ జంధ్యాల శరద్బాబు గారు ఆకాశవాణితో వారి అనుబంధం తెలియజేస్తారు. సాయంత్రం 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి ఈ అంశంలో ఎలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి అనుబంధం ఆకాశవాణితో పంచుకుంటారు. అలాగే మన భూములు సేంద్రియ కర్బన నిల్వలు పెంపుదలకు సూచనలు ఈ అంశంపై రాజమండ్రి వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. సమీకృత వ్యవసాయం ఉపయోగాల గురించి వ్యవసాయ సమాచారంలో తెలుసుకుంటారు. తెలియజేసిన వారు సిహెచ్ కమలారాణి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి పంతుల రమాగారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 10:45 ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తల ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी నిన్న న్యూఢిల్లీలో గిరిజన సురక్షా మంచ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ధి, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
1: ఉత్తర పశ్చిమ భారత్, మధ్య భారత్ లగా హువా పూర్వీ భారత్ ఔర్ దక్షిణ ఉత్తరీ భారత్ కుచ్ హిస్సో మే కంటిన్యూ చల్ రహీ థీ, ఉస్మే ఆజ్ కే బాద్ సే కమీ హోనే కీ సంభావనా హై. థండర్ స్టార్మ్ యాక్టివిటీ కా ఎక్స్పెక్టేషన్ హై జో కీ మోడరేట్ టు సీవియర్ కేటగిరీ కా హో సక్తా హై ఔర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా ఔర్ జో పూర్వీ భారత్ హై ఉస్మే 28 సే 31 తారీఖ్ కే బీచ్ మే చేతావనీ జారీ కీ గయీ హై. అధికతమ తాపమాన్ మే భీ 6 సే 8 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్ కీ గిరావట్ హో సక్తీ హై ఔర్ హీట్ వేవ్ కండిషన్ సే రాహత్ మిల్నే కీ పూర్వమాన్ జారీ కియా గయా హై.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట. ఈ నేటి మాట శీర్షికలో ముందుగా మనం అంతర్జాతీయ ఐక్యరాజ్య శాంతి పరిరక్షక దళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అది ప్రతి సంవత్సరం మే 29వ తేదీన ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్య శాంతి పరిరక్షక దళ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ప్రపంచంలో వివిధ సంఘర్షణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు గాను సేవలందిస్తున్నటువంటి యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక దళ సభ్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు గాను ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందన్నమాట. పంతొమ్మిది ఐక్యరాజ్య సమితి తన తొలి శాంతి పరిరక్షక మిషన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి అనేక దేశాల సైనికులు, పోలీసులు మరియు పౌర సిబ్బంది ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పనిచేస్తున్నారు. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలకు రక్షణ కల్పించడం, మానవ హక్కులను పరిరక్షించడం, శాంతి ఒప్పందాల అమలుకు సహకరించడం వీరి ప్రధాన బాధ్యత. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన శాంతి పరిరక్షకులకు నివాళులు అర్పిస్తారు. అలాగే ప్రస్తుతం సేవలందిస్తున్న సిబ్బందికి అంకితభావాన్ని స్మరించుకుంటారు. ప్రపంచ శాంతి, మానవతా విలువల పరిరక్షణ కొరకు నిరంతరం కృషి చేస్తున్న శాంతి పరిరక్షకుల సేవలు అమూల్యమైనవి మరియు వారి త్యాగం, ధైర్య సాహసాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమైనవి.

అలాగే ఇవాళ మనం రసాయన శాస్త్రవేత్త అయినటువంటి హంఫ్రీ డేవి వర్ధంతిని జరుపుకుంటున్నాం. బ్రిటన్కి చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త, నూతన ఆవిష్కర్త అయిన సర్ హంఫ్రీ డేవి 1778 డిసెంబర్ 17 కార్నవాల్లో పెంజన్స్ ఇంగ్లాండ్లో రాబర్ట్ డేవి గ్రేస్ మిల్లెట్ దంపతులకి జన్మించాడు. పెంజన్స్ గ్రామర్ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగింది. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి 1793 ట్రూరో వెళ్ళాడు. 1798 బ్రిస్టాల్లో న్యూమాటిక్ ఇన్స్టిట్యూషన్స్లో చేరాడు. అక్కడ వాయువులపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. 1801 రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా రాయల్ ఇన్స్టిట్యూట్లో చేరి విధులు నిర్వహించారు. 1804 రాయల్ సొసైటీ సభ్యుడుగా అయ్యారు అతను. అలాగే 1810 ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1820 రాయల్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యి సేవలందించారు. ఒక వైద్యుడి వద్ద, మందులమ్మే వ్యక్తి వద్ద అప్రెంటీస్గా చేరి రసాయన శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. 1799 బ్రిస్టన్లో న్యూమాటిక్ ఇన్స్టిట్యూట్లో సహాయకుడిగా పనిచేస్తూ నైట్రస్ ఆక్సైడ్ యొక్క లక్షణాల గురించి కొన్ని ముఖ్య విషయాలు కనుగొన్నాడు. దీంతో 23 వయసులోనే హంఫ్రీ డేవి గ్రేట్ బ్రిటన్లోని రాయల్ ఇన్స్టిట్యూషన్ వారు రసాయన శాస్త్ర ఆచార్యులుగా నియమించుకున్నారు. చిన్నప్పటి నుండి విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి కలిగి ఉన్న డేవి రసాయన శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసి ప్రపంచానికి కొత్త విషయాలను పరిచయం చేశారు. విద్యుత్ సహాయంతో రసాయన పదార్థాలను విడదీయవచ్చని నిరూపించారు. ఈ విధానంతోనే సోడియం, పొటాషియం వంటి మూలకాలను కనుగొన్నారు. గనుల్లో పనిచేసే కార్మికుల సేఫ్టీ కోసం డేవీ సేఫ్టీ ల్యాంప్ అనే ప్రత్యేక దీపాన్ని తయారు చేశారు. దీనివల్ల అనేక ప్రమాదాలు కూడా తగ్గాయి. ఈయన నైట్రస్ ఆక్సైడ్ను తయారు చేసి దానిపై అనేక పరిశీలనలు చేపట్టాడు. ఈ వాయువును కాసేపు పీల్చి మత్తులోకి వెళ్ళి ఆ తర్వాత నవ్వొస్తున్నట్లుగా గుర్తించాడు.

అలా ఆ వాయువుకి లాఫింగ్ గ్యాస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాకుండా మంచి ఉపాధ్యాయుడిగా కూడా పేరు తెచ్చుకున్న డేవి చేసినటువంటి పరిశోధనలు రసాయన శాస్త్ర అభివృద్ధికి ఎంతో సహాయపడ్డాయి. 1819లో సర్ అనే బిరుదుతో సత్కరించబడిన హంఫ్రీ డేవి 1829 మే 29న తన 50వ ఏట స్విట్జర్లాండ్లో మరణించారు.

0: నేటి మాట విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో తర్వాతి అంశం 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ అంశంలో యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి. వ్యవసాయ పరిశోధనా స్థానం యలమంచిలినందు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. రైతులు విత్తనం నేలలో వేసినప్పటి నుండి కోత కోసే వరకు ఎంతో శ్రమించి ఆరుకాలం పంటలు పండించి అధిక నికరాదాయం పొందడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖతో పాటుగా రైతు సేవలో ఆకాశవాణి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పాలి. ప్రస్తుతం తగ్గుతున్న వ్యవసాయ భూమిలో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలంటే ఉత్పాదకతను పెంచడం ఎంతైనా అవసరం. అలా ఉత్పాదకత పెరగాలంటే సామాన్య రైతుకు అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని చేరవేయాలి. ఈ అనితర బాధ్యతను ఆకాశవాణి కేంద్రం తీసుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను గూర్చి, యాజమాన్య పద్ధతులను గూర్చి, చీడపీడల నివారణను గూర్చి, కోత అనంతర పరిజ్ఞానం, యాంత్రీకరణ, ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలపై అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు అధికారులతో అవగాహన కల్పిస్తూ రైతుల నికర ఆదాయం పెంచడంలో ఎంతో విశేషమైన సేవలను అందిస్తోంది. దీనిలో భాగమైన నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. రైతులు కూడా ఆకాశవాణి కార్యక్రమాలు గూర్చి వారి అనుభవాలను పంచుకోవడం ఎన్నోసార్లు జరిగింది. ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు పంటల ప్రణాళిక మరియు యాజమాన్యంలో ఎంతో ఉపయోగపడుతున్నట్లు కూడా రైతులు అవగాహన కార్యక్రమాల్లో తెలపడం వంటి విశేషాలను చూస్తే రైతులకు ఆకాశవాణి కార్యక్రమాలు ఎంత చేరువయ్యాయో అర్థమవుతుంది. చివరిగా, ఆకాశవాణి వారి కార్యక్రమాలు మరియు వారి సిబ్బంది సేవలు చిరస్మరణీయం.
0: ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికలో కిడ్నీ సమస్యలు అవగాహన చికిత్స ఈ అంశంపై డాక్టర్ బి భాస్కర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వరులు.
2: మన శరీరంలో జీవక్రియను నియంత్రించే భాగాల్లో మూత్రపిండాలు లేదా కిడ్నీలు అతి ముఖ్యమైనవి. కిడ్నీ జబ్బనగానే మనందరికీ గుర్తొచ్చేది కేవలం కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, ఇంతవరకే తెలుసు. కానీ కిడ్నీలు ప్రతిరోజు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి లేదా శుభ్రపరిచి లేదా వడపోసి వ్యర్థాలను, మలినాలను లేదా విషతుల్యాలను వేరు చేసి మూత్రం రూపంలో బయటకు పంపడం, శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడడం, బీపీని నియంత్రించడం ఇంకా చాలా చాలా పనులు చేస్తూ ఉంటుంది. గుండెపోటు వస్తే ఎంత ప్రాణాంతకమో, కిడ్నీలు ఫెయిల్ అయితే కూడా అంతే ప్రాణాంతకం. అయితే గుండెపోటులా నొప్పి, బాధ ఏవీ పైకి తెలియనివ్వవు కిడ్నీ ఫెయిల్యూర్. లోపల లోపలే సుమారు 50% పైగా కిడ్నీలు చెడిపోయేదాకా పైకి ఏ లక్షణం మనకు కనపడదు. కాబట్టి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే, రక్తాన్ని శుద్ధి చేసే అద్భుత యంత్రం కిడ్నీ. ఇది ఒకవేళ ఫెయిల్ అయితే లేదా ఒక్కసారిగా మూలనబడితే శరీరంలోని మలినాలన్నీ పేరుకుపోయి వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాడీ అంతా విషతుల్యమవుతుంది, బీపీ పెరిగి గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటాయి. అందుకే కిడ్నీలు కాపాడుకుంటే గుండెను కూడా కాపాడుకున్నట్లే అంటుంటారు వైద్య నిపుణులు. ముఖ్యంగా నియంత్రణ లేని బీపీ, షుగర్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కిడ్నీలు దెబ్బతినడానికి ప్రధాన కారణమవుతున్నాయి ఇటీవల కాలంలో చాలామందికి కూడా. మొత్తం మీద కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా వాటిని ఎలా కాపాడుకోవాల్సింది, ఒకవేళ కిడ్నీలు చెడిపోతున్నాయి అని ఏ దశలో అయినా నిర్ధారణ అయితే వాటికి చికిత్సా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశాఖపట్నంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా లేదా రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్

0: గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ భాస్కర్ గారు.
1: నమస్తే అండి.
0: కిడ్నీలు పాడయ్యాయి, కిడ్నీలు చెడిపోయాయి, ఈ పదం ఇటీవల కాలంలో బాగా వింటున్నాం డాక్టర్ గారు. ఎందుకు పాడవుతాయండి?
1: కిడ్నీలు చెడిపోవడానికి, చెడిపోయాయి అనడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి టెంపరీగా ఫెయిల్ అవ్వడం అంటారు, రెండోది పర్మనెంట్గా ఫెయిల్ అవ్వడం అంటారు. టెంపరీగా ఫెయిల్ అవ్వడం అనేది ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్లైనా రావచ్చు, లేదా చాలామంది అనుకునే విధంగా స్టోన్స్ అంటే రాళ్ళు ఏమైనా పాస్ పోసే ద్వారంలో ఎక్కడైనా అడ్డుపడితే దానివల్ల రావచ్చు, లేదా మిగతా బాడీలో అన్ని అవయవాలకు వచ్చిన విధంగా ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తాయి అంటే లంగ్స్కి వస్తే నిమోనియా ఎట్లా అంటాము, అట్లానే కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే టెంపరీగా కిడ్నీని చెడిపోయేలా చేస్తాయి. దేనివల్ల అయితే చెడిపోయాను ఐడెంటిఫై చేయగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే చెడిపోయిన కిడ్నీలు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో రకం కిడ్నీ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ ఫెయిల్యూర్. దీనికి ఏంటంటే కారణాలు మెయిన్గా ఏంటంటే ఒకటి డయాబెటీస్, షుగర్, రెండోది హైపర్ టెన్షన్, మూడోది ఇందాక అనుకున్న విధంగా కిడ్నీలకి ఇన్ఫెక్షన్ రావడం. ఇంకా మిగిలిన ఒక 20-30% కేసెస్కి కారణాలు అవి తెలియలేవు. కామన్గా ఎందువల్ల వస్తాయంటే షుగరు బీపీ వల్ల ఎక్కువ వస్తాయి. సో ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేసుకొని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి. సో మెయిన్గా పర్మనెంట్గా డ్యామేజ్ అవడానికి కారణం షుగరు బీపీ.
0: అలాగే ఇడియోపతిక్ అంటే కారణం ఇది అని చెప్పలేని విధంగా కూడా కొన్ని ఉంటాయని అన్నారు. ఒకటి చెప్పండి డాక్టర్ భాస్కర్ గారు, మనకు కిడ్నీలు సగంకి పైగా చెడిపోయేదాకా తెలియదు అనే పదం బాగా వింటున్నాము, అసలు చెడిపోయాయి అని మనకు ఏమిటి, లక్షణాలు ఏమిటి, ఎలా తెలుస్తాయి?
1: కిడ్నీలు మన శరీరంలో రెండు ఉంటాయి, అంటే చాలా వరకు రెండు ఒకదాన్ని ఒకటి సపోర్టింగ్గా పనిచేస్తాయి. ఒకటి చెడిపోయినా అంటే కొంత డ్యామేజ్ అయినా రెండోది మిగిలిన పనిచేస్తున్న కిడ్నీ శక్తికి మించి పనిచేస్తుంది. దానివల్ల మామూలుగా కిడ్నీ ఫెయిల్ అయితే వచ్చే లక్షణాలు అవి మొదటి స్టేజ్లో కనబడకపోవచ్చు. దాని కెపాసిటీకి మించి ఒకవేళ కిడ్నీలు చెడిపోయిన పరిస్థితి వస్తే అప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. మామూలుగా కిడ్నీలు చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఎక్కువ వాటర్ ఉన్నా లేదా మలినాలు ఉన్నా వాటిని బయటికి పంపించడం. సో కిడ్నీలు ఫెయిల్ అయితే ఏవైతే అది మామూలుగా చేయాల్సిన పని ఉంటుందో దానివల్ల అవన్నీ లక్షణాల కింద బయటపడతాయి. అంటే నీరు బయటకు పోకుండా బాడీలో వేరువేరు చోట్లలో నిల్వ ఉండిపోతుంది, అంటే కాలు పొంగులు, మొహం ఉబ్బరం, పొట్ట ఉబ్బరం, తర్వాత పాస్ తక్కువ అవ్వడం, ఇంకొకటి పాస్ ఒకటి ఫ్రీగా రాకపోవడం, తర్వాత ఏవైతే మలినాలు బయటకు పోవాలో అవి బాడీలో ఉండకపోవడం వల్ల అంటే వాటర్ అది ఎక్కువ చేరిపోవడం వల్ల బాడీలో ఉండే సోడియము పొటాషియం ఇవన్నీ హెచ్చు తగ్గులు వస్తాయి. మెయిన్గా ఏంటంటే సోడియం తక్కువ అవుతుంది, రెండోది పొటాషియం ఎక్కువ అవుతుంది. మామూలుగా పొటాషియం బయటకు పోవడానికి కిడ్నీ పనిచేస్తుంది. సో కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు ఈ పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో అవి ఇండైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి కాకుండా మెయిన్గా వచ్చే లక్షణాలు కిడ్నీ వల్ల వచ్చేవి ఇవే. ఇవి కాకుండా వేరే వేరు అంటే ఏమైనా స్టోన్స్ ఒకవేళ అడ్డుకుంటే పెయిన్ వస్తుంది, అంటే లాయిన్ పెయిన్ అంటారు, అంటే లోయర్ అబ్డమెన్ అంటే పొత్తికడుపులో పెయిన్ వస్తుంది అన్నమాట, వెనక వైపు నుంచి వస్తుంది. అది కాకుండా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. ఇవి మెయిన్గా వచ్చే లక్షణాలు.
0: కాళ్ళ వాపు, పాదాల వాపు, పొట్ట ఉబ్బరం, ముఖం ఉబ్బరం, ఈ ఉబ్బరం అనేటువంటి లక్షణాలు ప్రధానంగా కాళ్ళు వాచి ఉంటాయని అంటుంటారు, పిట్టింగ్ పీడల్ ఎడిమా, నొక్కితే చొట్టలు పడతాయి, ఈ పదాలు చెబుతూ ఉంటారు మీరు నెఫ్రాలజిస్టులు. అలా పాదాలు ఉబ్బుగా వాపుగా ఉన్న ప్రతిదీ కూడా కిడ్నీ జబ్బని అనుకోవచ్చా?
1: అనుకోకూడదండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి అంటే బాడీలో నీరు చేరిపోయిందంటే కారణాలు ఒకటి కిడ్నీ ప్రాబ్లం వల్లైనా రావచ్చు, హార్ట్ ప్రాబ్లం వల్లైనా రావచ్చు, మూడోది లివర్ ప్రాబ్లం అయినా రావచ్చు, లేదా థైరాయిడ్ ప్రాబ్లం అయినా రావచ్చు. కాకపోతే ప్రతి దానికి దానికి సంబంధించిన లక్షణాలు తోడ్పాటుగా ఉంటాయి.
0: అంటే రక్తహీనత
1: కూడా ఒక కారణం, కాకపోతే అన్నిటికీ ఒక్కొక్కటి దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, దానివల్ల ఛాతిలో నొప్పి వస్తుంది, ఆయాసం కూడా వస్తుంది, అవి కాకుండా గుండె దడ, అవి దానికి సంబంధించిన లక్షణాలు. అదే లివర్కి సంబంధించింది అనుకోండి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆల్కహాల్ తీసుకోవడం, దానికి తోడు పచ్చకామరలు రావడం, పాస్ అది పచ్చగా పోవడం, ఇవి దానికి సంబంధించిన లక్షణాలు. థైరాయిడ్ తక్కువ ఉందనుకోండి, యూజువల్గా వాళ్ళు మందకొడిగా ఉంటారు. రక్తహీనత అంటే దానికి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఆడవాళ్ళు అయితే ఎక్కువ రక్తస్రావం జరగడం మెన్స్ట్రుయల్ టైంలో అట్లా అని, వాపులు వచ్చిన ప్రతిసారి కిడ్నీ ప్రాబ్లం అయి ఉండకపోవచ్చు. ఈ నాలుగిట్లో ఐదిట్లో ఏదైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట.
0: రూల్అవుట్
1: చేసుకోవాలి. ఒక్కొక్కటి చేసుకుంటే కానీ మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలియదు. కానీ ఎప్పుడన్నా వాపులు వచ్చినాయి అంటే అది భయపడాల్సిన విషయమే. సో ఇమీడియట్గా చూపించుకోవడం మంచిది.
0: డాక్టర్ గారు, ఇటీవల అంటే కామన్ పీపుల్కి కూడా కొంత అర్థం అవుతోంది దీనికి సంబంధించి, ఏంటో రక్తంలో క్రియాటినిన్

0: పెరిగిందట, 1.2 ఉండాల్సిన దానికంటే ఎంతో ఉందట, 2 వచ్చిందట, 3 వచ్చిందట, చాలా వరకు చెడిపోబోతోందట, లేదనుకుంటే మూత్రంలో ప్రోటీన్లు ఆల్బుమిన్ యూరియాలో పోతున్నాయట. ఈ రెండు పదాలు కొద్ది కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేటట్టుగా వింటున్నాం డాక్టర్ గారు. ఈ కిడ్నీ చెడిపోవడానికి క్రియాటినిన్ పెరిగింది, మూత్రంలో ప్రోటీన్లు పోతున్నాయి అనడానికి ఏమిటండి అది అసలు పారామీటర్?
1: అంటే కిడ్నీలు నార్మల్గా చేసే పని ఏంటంటే, ఒకటి ప్రోటీన్స్ని బయటకు పోకుండా ఫిల్టర్ చేస్తాయి. ఆ కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు ఈ ఫిల్టర్ చేసే పనిని కోల్పోతుంది. దానివల్ల నార్మల్గా ప్రోటీన్స్ని అన్నింటినీ తీసుకోవాల్సిన పరిస్థితి కాకుండా బయటకు పోయే పరిస్థితి ఎక్కువ అవుతుంది. దానివల్ల పాస్లో ప్రోటీన్స్ పోతున్నాయని ఒక ఇది వస్తుంది. రెండవది క్రియాటినిన్ అనేది అది ఒక వాల్యూ మాత్రమే, ఎందుకంటే కిడ్నీలు ఒక 50% ఫెయిల్ అయినంత వరకు క్రియాటినిన్ అనేది పెరగదు. క్రియాటినిన్ పెరిగింది అంటే ఆల్మోస్ట్ 50% కిడ్నీలు ఫెయిల్ అయినట్టే లెక్క. క్రియాటినిన్ నార్మల్గా 0.8 నుంచి 1.3 వరకు ఉంటుంది ఆడవాళ్ళలో, అదే మగవాళ్ళలో 1 నుంచి 1.5 వరకు ఉంటుంది. అది కూడా బాగా ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి, తర్వాత బాగా మజిల్ అదే కండరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రియాటినిన్ మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్రతిసారి క్రియాటినిన్ ఎక్కువ ఉంది కదా, కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా అని అనుకోకూడదు. కిడ్నీ ప్రాబ్లం అనేది మిగిలిన లక్షణాలతో పాటు క్రియాటినిన్ని జత చేసి చూసుకోవాలి. ఒక్క క్రియాటినిన్ వాల్యూతోటే ప్రాబ్లం ఉందని అయితే అనుకోకూడదు. ఇప్పుడు
0: వయస్సు అలాగే జెండర్ అంటే స్త్రీలా పురుషులా అలాగే వెయిటు, ఇన్ని లక్షణాలు ఇన్ని కారణాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. మొత్తం మీద ఏంటంటే ఆ వ్యర్థాలని మలినాలని వేస్ట్ని బయటికి పంపించేటువంటి ప్రక్రియ కిడ్నీ నిర్వహిస్తుంది. కిడ్నీ అంటే అది ఒక చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది అని చదువుకుంటాం మనం, కానీ లోపల బోలెడన్ని ఆ నెఫ్రాన్లు ఆ ఫిల్టర్లు గ్లోమెరులై ఇలాంటి పదాలతో చెప్పే వాటి ఫిల్టర్ చేసేటువంటి సామర్థ్యం తగ్గిపోవడమే కిడ్నీ పనిచేయకపోవడం అనేటువంటిది మీరు చెబుతున్నారు డాక్టర్ గారు. అయితే దీనికి ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి, నిర్ధారణ పరీక్షలు?
1: నిర్ధారణ పరీక్షలు అంటే మనకు ప్రస్తుతం మన దగ్గర అందరికీ వీలుగా ఉండే ఒకే ఒక పరీక్ష క్రియాటినిన్. అంతకు మించి అందరికీ తక్కువ రేట్లో దొరికేది కూడా ఏమి ఉండదు.
0: అంటే మీరు చెప్తున్నారు కదా ఒక్కటే నిర్ధారణ కాదు, క్రియాటినిన్ ఒకటే చూసేస్తే
1: సరిపోదు. అంటే క్రియాటినిన్తో పాటు లక్షణాలు కూడా ఉండాలి. రెండోది క్రియాటినిన్ ఒక్కటే అంటే మనకున్న దరిదాపుల్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉండేది, తక్కువ కాస్ట్లో అయ్యేది ఒక్క క్రియాటినిన్ టెస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. అది కూడా ఇందాకలు అనుకున్నట్టు 50% కిడ్నీలు ఫెయిల్ అయితే కానీ పైకి వచ్చే అవకాశాలు తక్కువ. ఇవి కాకుండా కొంచెం అడ్వాన్స్ ఉంటాయి, కానీ దానివల్ల తెలిసేది తక్కువ, కాకపోతే దాని ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకి వీలుగా ఉండేది ఒక క్రియాటినిన్ తప్ప. రెండోది పాస్ పరీక్ష. మూత్ర పరీక్షలో ఇందాకలు అనుకున్నట్టు రక్త కణాలు పోవడం అవ్వచ్చు, లేదంటే ప్రోటీన్స్ పోవచ్చు. ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన, కిడ్నీ ఫెయిల్ అయితే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తుంది నిర్ధారణ పరీక్షలు.
0: అట్లాగే ఇంకొంచెం ఎక్కువగా చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు కూడా మైక్రో ఆల్బుమిన్ యూరియా పరీక్షలాగా చేయించుకోవడం కూడా చేస్తుంటారు. దాంట్లో ఏం తెలుస్తుంది?
1: మైక్రో ఆల్బుమ్యూరియా అనేది మెయిన్గా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి మైక్రో ఆల్బుమ్యూరియా ఉపయోగపడుతుంది. అంటే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయా, షుగర్ వచ్చిన అందరికీ కిడ్నీ ప్రాబ్లం రాదు, ఓన్లీ షుగర్ వచ్చిన 30-40% మెంబర్స్ మాత్రమే
0: డయాబెటిక్
1: నెఫ్రోపతి పేషెంట్స్ వస్తారు. వాళ్ళల్లో ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి మైక్రో ఆల్బుమ్యూరియా అనేది ఉపయోగపడుతుంది. అది కూడా పేషెంట్కి ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ షుగర్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. చెక్ చేసుకోవడం వల్ల ఒకటి ఏంటంటే మనం తొందరగా ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గట్టు మనం జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న క్రియాటినిన్ అంటే ఆల్రెడీ ఏదైనా డ్యామేజ్ జరిగితే అది ఎక్కువ కాకుండా అంటే తొందరగా చెడిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలం.
0: సరే డాక్టర్ గారు, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ప్రాథమిక దశలో ఉంది మైల్డ్, మోడరేట్, సివియర్ అనే 3 భాగాలుగా వర్గీకరిస్తారు మీరు జబ్బు యొక్క తీవ్రతని. చికిత్సా విధానాలు ఏమిటి?
1: మామూలుగా అందరికీ అర్థమయ్యేలాగా కిడ్నీ ప్రాబ్లం సివియర్ అనేది మీరు అన్నట్టు మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి, కానీ మా టెర్మినాలజీ ప్రకారం అది 5 స్టేజ్ల కింద ఉంటుంది, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు. సో స్టేజ్ 3 నుంచి అనేది కొంచెం డేంజర్ సైడ్ అనమాట. అంటే స్టేజ్ 1 అండ్ 2 కొన్ని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ చేసుకోగలిగితే అది ఎక్కువ అవ్వకుండా కొంతవరకు ఆగచ్చు. అంటే ఒకవేళ ఆల్రెడీ పేషెంట్కి షుగరు బీపీ వల్ల వచ్చి ఉన్నట్లయితే బీపీ కానీ షుగర్ కానీ జాగ్రత్తగా మందులు వాడుకుంటూ కంట్రోల్ పెట్టుకుంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నవి అక్కడే అలాగే ఉండిపోవచ్చు, లేదంటే ముందుకెళ్లే అవకాశాన్ని తగ్గించవచ్చు. కానీ ఒకసారి స్టేజ్ 3 నుంచి 3, 4, 5కి వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏమైతే ఏమి ఉండదు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు మందులు ఇచ్చుకోవాలి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక్కసారి అది

0: ఫేజ్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత మందులు కూడా పెద్దగా ఉపయోగపడవు. అంటే ఎన్ని మందులు ఇచ్చినా వాపులు తగ్గవు, ఆయాసం తగ్గదు, తర్వాత రక్తహీనత కూడా కరెక్ట్ కాదు. సో అలాంటి సందర్భంలో మిగిలింది ఇంకా డయాలసిసే. సో డయాలసిస్ పరంగా రెండు రకాల డయాలసిస్లు ఉంటాయి. ఒకటి హిమోడయాలసిస్, అది అంటే వారంలో 2 సార్లు 3 సార్లు. మామూలుగా అయితే స్టాండర్డ్గా 3 టైమ్స్ చేయించాలి వీక్లో. కానీ మన ఇండియన్ కాంటెక్స్ట్లో అంటే కొంచెం ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల వల్ల 2 సార్లే మనం అడ్వైస్ చేయగలుగుతాం అనమాట. రెండోది పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. అంటే పొట్టకి ఒక గొట్టం సర్జరీ ద్వారా పెడతారు. పెట్టినాక అందులో ఉంచి డయాలసిస్ ఫ్లూయిడ్ అది పెట్టి రోజు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది రెండో రకం. ఒకవేళ పేషెంట్ హిమోడయాలసిస్ చేసుకున్నా పెరిటోనియల్ డయాలసిస్ చేసుకున్నా దాని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. పర్మనెంట్గా సొల్యూషన్ అంటే ఒకటి కిడ్నీ మార్పిడి చేసుకోవడమే.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ భాస్కర్ గారు. నమస్కారం డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికలో కిడ్నీ సమస్యలు అవగాహన చికిత్స గురించి డాక్టర్ బి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇప్పుడు

కాల నియమం అంటే అనుకున్న పనులన్నీ సకాలంలో జరపడం గాంధీజీకి ఇష్టం. ఎన్ని కష్టాలకి ఓర్చైనా బాపు తన కార్యక్రమాలన్నీ అనుకున్న క్షణానికే జరిపేవారు. ఒకసారి గాంధీజీ శబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు గుజరాత్ విద్యాపీఠ్ వారి సెనేట్ సమావేశానికి హాజరవ్వాల్సి వచ్చింది. గాంధీజీని తీసుకుని రావడానికి ఏ విధమైన వాహనం పంపడం వీలు కాలేదు. ఈలోగా ఆశ్రమంలో ఉన్న గాంధీజీ సకాలంలో సమావేశానికి హాజరవ్వాలన్న పట్టుదలతో చాలాసేపు వేచి ఉన్న తర్వాత కాలినడకనే బయలుదేరారు. కాగా సగం దూరం వచ్చేసరికి కాలినడకని తాను సకాలంలో చేరలేనని గుర్తించి ఒక వాలంటీరు సైకిల్ మీద ఎదురొస్తుంటే అతన్ని ఆపి ఆ సైకిల్ అడిగి దానిపై బయలుదేరారు. సైకిల్ తొక్కడం గాంధీజీకి సరిగ్గా రాదు, అయినా సరే అవస్థపడుతూ సకాలంలో అక్కడికి చేరుకున్నారు. గాంధీజీ సైకిల్ తొక్కి వస్తుంటే అక్కడి వారందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసిందిట. మరొకసారి ఇలాంటి సంఘటనే ఢాకాలో జరిగింది. ఆయన నవాబ్గంజ్ అనే గ్రామంలో మాట్లాడాల్సి ఉంది. దోవలో ఆటంకాల వల్ల ఆయన ప్రయాణం చేస్తున్న మెయిల్ ట్రైన్ ఆలస్యంగా ప్రయాణం చేస్తోంది. ఆయన నవాబ్గంజ్కి సకాలంలో వెళ్లడం కోసం ఖర్చుకి లెక్క పెట్టకుండా ఒక స్పెషల్ రైలు మీద గొయిలుండో అనే చోటికి వెళ్ళి అక్కడ సకాలంలో నవాబ్గంజ్ వెళ్లే పడవ అందుకున్నారు. వైస్రాయ్ని కలుసుకోవాలంటే ఎంత శ్రద్ధగా సకాలంలో వెళతామో ప్రజల సమావేశానికి కూడా అంతే శ్రద్ధగా వెళ్ళాలి అని గాంధీజీ చెప్పేవారు. కాల నియమం అతిక్రమిస్తే ఆయన ఎవరినైనా సరే ఒప్పుకునేవారు కాదు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విశాఖపట్నం.

0: పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आजकल भारत के गांव-गांव में छतों का रूप बदल गया है. जहां पहले छतों पर सिर्फ पापड़ और कपड़े सूखते थे, वहां पर अब बिजली बिल जीरो हो रहे हैं. गांव-गांव में लोग सोलर पैनल लगवा रहे हैं. आप भी लगवा लीजिए. 78,000 की सब्सिडी दे रही है भारत सरकार. 30 लाख से अधिक परिवार तो इसका लाभ उठा चुके हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
2: हर घर सूर्य घर.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा. गृह मंत्री अमित शाह ने कहा, कृत्रिम जनसांख्यिकीय बदलावों पर केंद्र की उच्च स्तरीय समिति इस मुद्दे से निपटने के लिए कानून की आवश्यकता का आकलन करेगी. राष्ट्रीय

కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన GST 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని తెచ్చారు. COVID-19 సమయంలో ప్రారంభమైన PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం CAA, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక, దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల NDA ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ బందరు వీరబాబు క్లారినెట్ వాదనం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద శ్రీహరి. ముందుగా బహుదారి రాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన వింటారు బ్రోవభారమా పల్లవితో.

ఇప్పుడు కళ్యాణి రాగం రూపక తాళంలో శ్రీ శ్యామశాస్త్రుల కృతి వింటారు. హిమాద్రి సంతే సుతే.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ బందర్ వీరబాబు క్లారినెట్ వాదనం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి కార్యక్రమం ప్రారంభానికి ముందు ఒక చిన్న వాణిజ్య విరామం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. అలా వినాలి అనుకుంటే 0891-2727-244, 2727-2788 అనే ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి ముందుగా పాటల పల్లకి కార్యక్రమంలో అంతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట మీ అందరి కోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పాటలి పల్లకి కార్యక్రమంలో తొలి శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
3: సరే, ఏ చిత్రంలో పాట కావాలి?
4: ఎలా ఉన్నారు మేడం?
3: బాగున్నానండి.
4: బాగున్నారు మేడం. మేడం, సుజాత ముత్యాల జల్ల పురిషే రతనాల మెరుపు మెరిసే వయసు మనసు పరుగులు తీసే అమ్మమ్మ పాట కావాలి మేడం.
3: చిత్రం పేరు చెప్పలేదండి. ఏ చిత్రంలో పాట కావాలి? హలో.
4: కథానాయకుడు నుండి.
3: సరే, కథానాయకుడు చిత్రం నుండి పి. సుశీల ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్, డి బాలాజీ అండి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
1: మాకు మహాలక్ష్మి సినిమాలో ఎన్నెలంతా ఏ రాయి ఆ
0: సరే,
1: పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
6: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే శ్రోతలు

0: 727288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటని అడిగి వినవచ్చు. తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో.
0: హలో.
1: నమస్తే అండి, నేను అనకాపల్లి నుంచి భవిష్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి. మీరు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: శ్రీరంగనేతి నుంచి 99 చోడ మాట పొందమాను.
0: సరేనండి, తప్పకుండా.
1: ఓకే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు టెన్నిసర్ పద్మావతి.
0: సరే అండి, ఏ చిత్రంలో పాట కావాలి?
1: దేవత సినిమాలో పాట కావాలి మేడం.

0: హలో,
1: నేను సినిమాచల్ నుంచి మాట్లాడుతున్నా అండి.
0: మీ పేరండి?
1: నా నారాయణరావు అండి పేరు.
0: ఓకే, ఏ సినిమాలో పాట వింటారు?
1: అదే గ్యాంగ్లైడర్లోని వానా వానా అని పాట వేయండి.
0: సరే, తప్పకుండానండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో. హలో అండి.
3: ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి?
4: నా పేరు అగ్రహాల్ ప్రినాథ్ అండి, బ్లైండ్ అండి.
3: ఓకే అండి. ఏ చిత్రంలో పాడుతున్నారు?
4: చిన్నమ్మవారి వీధి నుంచి మాట్లాడుతున్నానండి.
3: సరే.
4: సంకీర్తన చిత్రంలో దేవి దుర్గాదేవి ఆంగికం ఆర్చికం అని నీవేనా పాట కావాలండి.
3: ఓకే అండి.
4: నిజంగా మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటున్నాయండి.
3: థ్యాంక్ యూ అండి.
4: మాకు మంచి మంచి పాటలు రోజు మాకు చక్కగా చెవులకు విందుగా ఉందండి.
3: సరే, ఆనందించండి వింటూ.
4: థ్యాంక్ యూ అండి.
3: ఓకే.

0: హలో.
1: హలో అక్క.
0: హలో అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వరంగల్ నుంచి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: బొబ్బిలి రాజా నుంచి కన్యాకుమారి.
0: ఓకే, తప్పకుండా ప్లే చేస్తాను.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్యా?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్యా?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్యా.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: హలో.
8: హలో, మేము ఇక్కడ గోసాల నుంచి శేషు మాట్లాడుతున్నాను. మంజనాథులు అని మహాప్రాణదానం కావాలండి.
7: సరేనండి.

0: హలో
1: హలో నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నాం. ఏ చిత్రంలో పాట వింటారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: ఎం రమణ, యనమేషల్ మున్సిపాలిటీ పెదపల్లి నుంచి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట కావాలి?
1: ఎవరా సినిమాలో మేడం ఎవరో చెప్పారు, చిన్నప్పుడైనా సాంగ్ ఇవ్వండి మేడం.
0: సరేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్, ఐపీఎస్, విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండం జరుగుతుంది శ్రీ కె ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ గారు, ఎస్పీ ఏలూరు నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్
0: అస్. సార్ కార్యక్రమంలో ముందుగా, డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్, అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు?
1: టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపుల పదున్న కత్తి లాంటిది. మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు

0: యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి, అంటే చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించి ఉంది ఇప్పుడు. ఎట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూస్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూస్ చేసుకొని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న కిరాణా షాపు యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది, యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది, అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్ కవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అదుపు చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి, ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరఫున, మా ఏలూరు జిల్లా తరఫున నేను అభినందిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు, అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్, సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాలు బంధపడుతూ ఉన్నారంటారు?
0: ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా మూడు కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిల్ని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరమున్న యువత, డబ్బు అవసరమున్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు, ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకుని మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే, వాళ్ళు అందమైన కథలు అల్లుతారనమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1,000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1,000 రూపీస్ కి 2,000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవర్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం, మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్, మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీంకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీరు అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు, నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, ఈబీఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేక సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం భయపడే ఏ దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాల్ని వాడుకొని కోట్ల రూపాయలు కొల్లగొడతారనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని, అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్, అమ్మాయిల ఆశ చూపించడం. ఇట్లాంటివి ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అలర్ట్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ చేస్తాం. ఈ మూడు రకాలు, ఒకటి భయం, ఒకటి ఆశ, ఇంకొకటి హనీ ట్రాపింగ్. సో ఈ మూడు రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే

0: ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కు వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరి వాట్సాప్లకు వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు, కానీ అది అన్అఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ దగ్గర డబ్బులన్నీ కట్టించుకుంటారు. మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారము ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుగు రకం అవగాహన లేమి, ఈ నాలుగు రకాల అవసరాలని వాడుకుని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు.
1: సార్, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు?
0: ఇవన్నీ కూడా నీ ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్, ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వల వేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూజ్ చేసుకొని వాళ్ళు రకరకాల మోడస్ ఆపరాండిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కేర్ మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమని వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంక్ వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంక్ ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటది, బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని, అవగాహన లేమిని వాడుకొని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇది మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకుని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళు చెప్పిన పని చేయడంకి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు, అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది దాంట్లో, వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది, కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచాలి. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెట్స్ అనేటివి ఏమున్నాయో, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి.
1: సార్, అంటే ఇన్ జనరల్ గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించాలి ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్, సో ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటారు సార్?
0: ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా, ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ నాలుగు రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పొందుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారనమాట, రిటైర్డ్ పర్సన్స్, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో కానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించేయడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా, మీ ఈ విషయం మీరు మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి, అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి వాళ్ళని నెట్టేస్తారనమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే, పెద్ద ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు, సఫారీ సూట్లు వేసుకుని. అది బయట నుంచి ఫోన్ చేస్తాడు ఇతనికి, మీ బయట ఇంటి బయట ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఉన్నారు, మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇతను విండో నుంచి కానీ బయటకు చూస్తే ఆ 10 మంది అక్కడ

0: పడతారు. ఆ 10 మందికి సైబర్ క్రైమ్ చేస్తున్నామనే అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ రేపు మీరు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ ని ఈజీగా హైర్ చేసుకోవచ్చు. ఏదైనా ఈవెంట్ ఉంటే వాళ్ళకి టాస్క్ ఎలా ఇస్తారు, మీరు ఫలానా అడ్రస్ దగ్గర ఫలానా ఇంటి దగ్గరికి పోయి మీరు ఈ 10 మంది సెక్యూరిటీ గార్డ్లు అక్కడ నిల్చుకోండి అని, అంత మాత్రమే తెలిసి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. అట్లా రకరకాల నిజమైన టాక్టిక్స్ యూజ్ చేసి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు. మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువులు విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పనిచేస్తుంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ మీ గురించి స్టడీ చేసినప్పుడు, మీ మీద ఒక స్కామ్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అని ఒక అపోహలో పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణమైపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్, ఇట్లాంటి ఏరియాస్ లో మన యూత్ ని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా. తెలుగులో నేలలో సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు. ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు. చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఎంతో మందిని డీల్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు.
1: సార్, ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్. ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే కనుక మ్యూల్ అకౌంట్. సార్, అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం.
0: ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద, హార్స్ బ్రీడ్స్ మీద, మ్యూ అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బులు నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి, చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయంటే, ఒక తాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్పచెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే, వాలంటీరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు వాళ్ళు. ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ 100,000 అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే, ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్లి అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఇట్లా అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే, ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి. నాకు SBI అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు. ఆ 100 అకౌంట్లు వీళ్ళ దగ్గర, వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ తో, వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్ కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపి మేస్త్రి కనపడుతుంది, అతను అరెస్ట్ చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే, ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలు

0: మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మీకు డబ్బులు ఇస్తామంటే, మీ బ్యాంక్ అకౌంట్స్ అమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే, చాలా బ్యాంకర్స్ ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కు ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసుపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే, నార్మల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ లో ఆర్బీఐ కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది, బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపములు కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే, మన పాన్ కార్డ్ మీద, మన ఆధార్ కార్డు మీద ఏదైనా మనకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం.
1: సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది, అంటే కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా, మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే, తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఆ ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటారు సార్?
0: ఖచ్చితంగా, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారీ అవుతాడు. ఎందుకంటే 5,000, 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులకు ఎలా చేస్తున్నారంటే, ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్ ఖాతాలు అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా?
0: డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకుని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీస్ యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళ చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చెయ్యరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, తీసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది, ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారనమాట. ఇప్పుడు వాళ్ళని వశపరచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు. ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ కి ఫోన్ చేయకుండా మేమే పోలీసు, మా మీద గానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు, ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు, ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు, ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గాని, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గాని మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, మీరు ఎవిడెన్స్ ని అరెస్ట్ చేస్తారని, మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను

0: ఫస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని మీకు అనుమానం ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు ఎనీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు? చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి. పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు. మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గానీ మీరు చెప్తే మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు. అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి మీరు 112 కాల్ కో 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన ఎడల అలాంటి వ్యక్తి ఇంకా 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఆర్టీజీఎస్ ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఒక్క క్షణం ఆగి ఎందుకమ్మా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరేమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గాని ఇంకో పేరు గాని పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే ఆ వృద్ధులు కానీ అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు గాని వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడొచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడము, ఇంకొకటి అవగాహన కల్పించడము, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్ పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం. దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్.
1: సార్, కార్యక్రమంలో చివరిగా డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
0: సిటిజన్స్ కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి, అనవసరంగా భయపడవద్దు. మీకు ఏదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఫోన్ వస్తే చాలా ఫ్రెండ్లీ పోలీస్ ఉంటారు. మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు, మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. 2, ఆశపడద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఫాస్ట్ గా రిటర్న్ ఇస్తారు, ఏదైనా స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ లో చేర్పిస్తే మీకు డబ్బు ఇస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ గానీ లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం గానీ ఇట్లాంటి జెన్యున్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ఉన్నట్లు మీకు బాగా నిగనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్, మీరు అవసరాలు, కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడము లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు. కొంతమంది మీ పర్సనల్ ఫొటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫొటోస్ పంపిస్తే బ్లాక్ మెయిల్ కి గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమన్నా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి దాన్ని రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడు ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4, మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నీ మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన బ్యాంక్ కి ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ అలాంటి సదుపాయాలని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2, మన ఏటీఎం కార్డు పోయినా ఏదైనా హ్యాక్ అయినా కూడా వెనువెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మన ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గాని మన ఓటీపీ గాని భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4, ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి. అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. రకరకాల పాస్వర్డ్లు పెట్టుకోండి. మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పెట్టేస్తారు, లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2-ఫాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా

0: మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ని వ్యాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి, వాట్సాప్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కొద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన వెబ్సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎస్పెషలీ నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు. లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు. లేకపోతే ఎంఎల్ఎం ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రోడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు గాని పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్లు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930190 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్, ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు గానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ గానీ చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు.
2: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30 కావస్తోంది. మరి కాసేపట్లో 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం త్రిపుర విజయం నాటిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, శ్రీ ఏవి రామారావు. వినండి త్రిపుర విజయం నాటిక.
4: త్రిపుర విజయం నాటిక రచన డాక్టర్ రాణి సదాశివమూర్తి. త్రిపుర విజయం

0: ಹೇ ಮುಕುಂದ ಪ್ರಿಯ, ಕ್ಷೀರಸಾಗರ ಪುತ್ರಿ, ನೀ ಸೇವಕುಡನು, ಮಾಣಿಕ್ಯ ಶೇಖರುಡನು. నాకు ఈ నందనవనంలో ఈ స్వర్గంలో దివ్యమోహనంగా దర్శనమిచ్చేవా తల్లి, ఇదే ప్రణమిల్లుచున్నాను.
1: నాయన మాణిక్యశేఖర, నాకీ నందనవనంలోని కమలవనం అత్యంత ప్రీతిపాత్రమైనదని జగద్విదితమే కదా. అందుచే కొంచెం

0: రేపు ఈ వనమునందు ఆనందించు తలంపుతో ఇచ్చటకు వచ్చి తిని, అవును నీవు వైకుంఠమును వీడి ఇచ్చట సంచరించుచున్నావేమి?
1: శ్రీ మహావిష్ణువు సురరాజుకేదియో సందేశమును అందజేయమనగా ఇటు వచ్చి తిని తల్లి.
0: ఓహో, కర్తవ్య నిర్వహణలో నుంటివన్నమాట.
1: మీ అనుగ్రహమమ్మా.
2: రక్షించండి, రక్షించండి.
0: మాణిక్యశేఖర, ఎవరో స్త్రీ అపాయంలో నున్నట్లున్నది, నీ పోయి రక్షించే ప్రయత్నము చేయము.
1: ఆజ్ఞమాత. ఎక్కడ నుండి వచ్చుచున్నది ఈ ఆర్తనాదము? అరే, అనంతమైన ఈ మందాకిని ప్రవాహంలో ఎవరో స్త్రీ కొట్టుకుని పోవచ్చున్నది. తల్లి శ్రీదేవి ఆజ్ఞను శిరసావహిస్తాను. అబలా భయము వలదు, నీ రక్షణ కోసం ఇదే వచ్చుచున్నాను. సుందరి, భయము వలదు, భయము వలదు, నీ చేయి అందించుము. నెమ్మదిగా, నెమ్మదిగా, ఇదే తీరమును చేరుకొనుచున్నాము. సేద తీర్చుకును.
3: ఆర్య, ధన్యురాలను. నాలసట తొలగినది.
1: అబలా, నీవెవ్వరవు? నీ పేరేమి?
3: నేనొక కిన్నెర కాంతను, పేరు మణిప్రభ.
1: ఓహో,
3: నందనోద్యాన శోభను పరికించుచు నదిలో పడిన నన్ను రక్షించినారు. నేను అదృష్టవంతురాలను, మరి సెలవియ్యండి, పోయి వత్తును.
1: సుందరి, సుందరి, నీ రూపము ముల్లోకములో నిరుపమానమగుచున్నది. నీ కంఠస్వరము కలస్వనాలను అనుకరించుచున్నది. మృదువైన నీ తను పారిజాతలతను స్పృశించిన వచ్చు సుఖమును మరపించుచున్నది. ఓహో, నీ సౌందర్యము నన్ను ఉన్మత్తుని చేయుచున్నది.
3: ఆర్య, ఆర్యులు ఇలా మాట్లాడట శోభించదు. మీరు నా ప్రాణదాతలు, మీకు నాపై కోరిక తగదు. ఆర్య, మీరు నాకు పితృ సమానులు.
1: ఓహో కామిని, ఆపు నీ అసంబద్ధ ప్రలాపములు. అందించు నీ కుసుమ కోమలమైన ప్రేమహస్తాన్ని. రా, అలా స్వర్గపురు సౌఖ్యాలను ఆనందించి వద్దాం.
2: ఆర్య, వద్దు వద్దు, నా చేయి పట్టుకోవలదు, విడిచిపెట్టండి, విడిచిపెట్టండి.
1: నదిలో నిన్ను రక్షించు తరుణం మందే
2: విడిచిపెట్టు,
1: మన పాణిగ్రహణమైనది. ఈ కరమునింక నేను విడివజాల.
0: అబలా రక్షణకై వచ్చిన మాణిక్యశేఖరుడు ఇంకనూ రాలేదు. అబల ఎవరితోనో పెనుగులాడుచున్నట్లున్నది. అయ్యో, అతడు మాణిక్యశేఖరుడు, అకార్యమును ఆచరించుచున్నాడు. మాణిక్యశేఖర, కామదృష్టి వలదు ఆమెను విడిచిపెట్టము.
1: అమ్మా, ఇది నా స్వవిషయము, నీవు అడ్డు రావలదు.
0: మూర్ఖుడా, కామముతో కన్ను మిన్ను కనుక రాక్షసంగా ప్రవర్తించితివి కనుక రాక్షసుడివి కమ్ము.
1: అమ్మా, నా తప్పును మన్నించు తల్లి.
0: అబల, నీవిక వెళ్ళవచ్చును.
3: ధన్యురాలను తల్లి, ధన్యురాలను.
1: తల్లి, నాకు శాప విముక్తి మార్గమును ఉపదేశింపు. మాయపురకమ్మిన నేను యుక్తాయుక్త విచక్షణాజ్ఞాన శూన్యుడనైతిని తల్లి.
0: మాణిక్యశేఖర, నీ పశ్చాత్తాపం వల్ల నా శాప తీవ్రత తగ్గినది. అయిననూ నీవు రాక్షసునిగా జన్మింపక తప్పదు. శివుని కోపమునకు భస్మమైన మన్మథుని బూడిద నుండి నీవు రాక్షసునిగా ప్రభవిస్తావు. నీవు శివుని వరప్రసాదం వల్ల మూడు లోకములపై ఆధిపత్యాన్ని పొంది చివరకు త్రిపురాదేవి చేతిలో మరణించి శాపవిముక్తిని పొందుతావు.
1: ధన్యుడను తల్లి, ధన్యుడను.

0: நம பார்வதிபதியே ஹர ஹர மகாதேவ சம்போ சங்கர ஜெய ஜெய ஜெய விக்னேஸ்வர.
1: நாரத முனேந்திரா ஸ்வாகதம். நாயனா கணேஷா, இக்கடேம் చేస్తున్నావు తండ్రి?
2: அம்மா, நான்மகாரி நேத்ர దృష్టిలో కాలిపోయిన మనసిజుని శరీర భస్మము నుండి ఒక బొమ్మను చేశానమ్మా.
0: జగజ్జనని చూసేవా తల్లి, నీ ప్రియపుత్రుని అనల్ప శిల్పకల్పన వైదుష్యం.
1: ఎంత చక్కని శిల్పివి నాయనా, బొమ్మను చాలా చక్కగా మలిచావు.
2: అయితే నాన్నగారితో చెప్పి ప్రాణం పోయించమ్మా. నేను అతనిని

0: మిత్రునిగా చేసుకుని ఆడుకుంటాను.
1: ఆ విగ్రహము యొక్క రూపము చాలా క్రూరముగా ఉన్నది. ప్రాణము పొందిన వ్యతిపై ఏ రాక్షసుడు ఉద్భవించును? లోకాలు ఎన్ని కష్టములు ఎదుర్కొనవలసి వచ్చునో.
0: హే జనక, మీరు నా ఒక కోరికను తీర్చలేరా?
1: అంతా విధి విలాసం, ఇదే ప్రాణప్రతిష్ఠ చేయుచున్నాను.
2: అరే, సూచనంతలోనే బొమ్మ శిశువైనది. శిశువు వెంటనే పెరిగి దేవతల వలె 30 సంవత్సరముల వాడైనాడు.
1: ఇతడు మాణిక్య శేఖరుడను విష్ణు సేవకుడు. లక్ష్మీదేవి శాపం వలన ఇలా రాక్షసుడై ప్రభవించినాడు.
2: ఆహా, ఇది హరిహర విలాసమన్నమాట. అయినచో జరగబో ప్రబంధము రసవంతముగానే ఉండును. అదిగో నెమ్మదిగా కనులు తెరుచుతున్నాడు. అదిగో అదే లేచి నిలుచునుచున్నాడు.
1: ఇతనికి సకల వేదశాస్త్ర జ్ఞానమును కలుగు చేయుచున్నాను.
3: జగత్తుకు జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరుడా,

0: భక్త, నీ స్తోత్రము నన్ను సంతోషపెట్టినది. నీ కోర్కెని తెలియజేయము, అది నెరవేరగలదు.
1: పరమేశ్వర,
0: అమరత్వమును మాత్రము కోరవద్దు, అది సిద్ధింపదు.
1: అట్లయినా మాతృగర్భము నుండి జనించు వారి వలన గాని, ప్రసిద్ధములైన శస్త్రాస్త్రముల వలన కాని నాకు మరణము లేకుండా వరము ప్రసాదించు దేవదేవా.
0: నీ మనోరథము నెరవేరుగాక. ఆ వరముతో పాటు నీకు స్వేచ్ఛాగమనమును కూడా ప్రసాదించుచున్నాను.
1: చాలు తండ్రి, చాలు. ఇహ లోకమునందు నేను సాధించవలసిన కార్యములు చాలా కలవు. ఇహ నే పోయి వద్దును.

0: పితామహ, బ్రహ్మదేవ, ఇదే వినయముగా నమస్కరించుచున్నాను. తమరు నా రాజ్యమునకు వచ్చిన ప్రయోజనమేమి?
1: నాయన, పాతాళమును జయించి రాక్షసులకు అధిపతివైనావు. భూలోకమును కూడా నీ వశములోనికి తెచ్చుకున్నావు. స్వర్గము వైపు వచ్చుట తగదు, రావలదు.
0: మీ మాటలను గౌరవింతును పితామహ.
1: అది నీ వంటి వినయశీలి లక్షణం.
0: కానీ ఒక్క మాట.
1: ఏమది?
0: స్వర్గము వైపు కన్నెత్తి చూడను. కానీ సచీదేవిని నందనవనమును నాకు కానుకగా ఇమ్మని దేవేంద్రునికి చెప్పు.
1: మూర్ఖుడా, నీ కోర్కె అనుచితం. సచీదేవి నీకు పరస్త్రీ.
0: పరస్త్రీ అయినను పరదేవత అయినను నాకు లక్ష్యము లేదు.
1: నాకు ఆ సురస్త్రీ కావాలి. మూర్ఖుడా, నీవు అతి భీషణముగా పలుకుచున్నావు. భండుడవు.
0: ధన్యుడను తాత, ధన్యుడను. నాకు నామకరణము చేసింది. ఇకపై నేను భండాసురుడను. ఓ రాక్షస పుంగవులారా, నాకు జయ జయధ్వానములు పలకండి. పితామహ, ఈనాటి నుండి ఈ భండాసురుడు చేసే స్వైర వీర విహార విన్యాసాలను వీక్షించి వినోదించండి. సచీదేవి, ఆగు, ఆగు. స్వర్గపతి ఇంద్రుడు, మిగిలిన దిక్పాలకులు ఇప్పుడు నా కొలువులో సామాన్య సేవకుల వలె ఉన్నారు. నేను త్రిలోకాధిపతిని. వచ్చిన అంకసీమను అలంకరింపు.

0: ఈమె పరుగులు తీయుచూ కైలాస పర్వతము వైపు పోవుచున్నదేమి?
1: ఆగు బండాసురా, ఈనాటితో నీ కథ ముగిసినది. ఈ రాగపాశములతో నిన్ను బంధించి అంతమందించదను. ఇక నీ తుది గడియలు లెక్క పెట్టుకొను.
0: ఏమిది, నేను శక్తిహీనుడునైతేని? గౌరీ, గౌరీ నన్ను చంపివేయుచున్నది.
2: అమ్మా గౌరీ, శాంతించు తల్లి. ప్రసిద్ధములైన శస్త్రాస్త్రముల వల్ల గాని, మాతృగర్భ సంజాతుల వల్ల గాని ఇతడు మరణింపడని శివుని వరం. భండుని చంపి శివుని వచనమును ఆ సత్యము చేయకు తల్లి.
0: ఇప్పటికి నిష్క్రమించుచున్నాను. సచీదేవిని దక్కించుకున్నట్టుకు వేరొక ఉపాయంను ఆలోచించి వచ్చేదను.
2: అమ్మా గౌరీ, నానాటికి భండుని ఆగడములు మితిమీరిపోవుచున్నవి. శివకేశవులు సైతము మౌనము వహించారు. ఇప్పుడు ఆ రాక్షసుని పీడ వదిలించుకున్నట్టుకు దేవతల కర్తవ్యమేమి తల్లి?
1: పితామహ, బండాసుర్ని జయించవలెనన్న దేవతలకు ప్రస్తుత శక్తులు చాలవు. ఈ దేహములు కూడా ఉపయోగపడవు. అందుచే సకల దేవతాగణములు మహాయాగము చేసి త్రిమూర్తులతో సహా ఆత్మార్పణ చేయవలే. అప్పుడు హోమాగ్ని గుండము నుండి శ్రీలలితాంబికు ఉద్భవించి భండాసుర్ని వధిస్తుంది. శక్తి సేనలు కదిలి వస్తాయి. త్రిమూర్తులు, దేవతలు తిరిగి నూతన శక్తి సామర్థ్యాలతో ఆవిర్భవిస్తారు.
2: లోక కళ్యాణం కోసం మేము ఆత్మార్పణకు సిద్ధమే తల్లి. ఇదిగో ఇప్పుడే ఆ మహాయాగాన్ని ప్రారంభిస్తాము. ఓ శివకేశవులారా, ఇంద్రాది అష్టదిక్పాలకులారా, దేవతా ప్రముఖులారా, మీరు మీ గణాలతో పాటు వేగమే భండాసుర సంహారం కోసమై మహాయాగ నిర్వహణకై కదలిరండి.

0: నారాయణ నారాయణ.
1: ఏమి భండాసుర, క్షేమమేనా?
2: నా క్షేమమునకేమి కొదవ మునీంద్ర. కానీ నా ఎదుట నా చేత ఓడిన ఆ హరిని స్మరించుట నాకిసుమంత నచ్చకున్నది. త్రిలోకనాథుడనే నన్ను స్మరింపలేవా?
1: సత్యమే, కానీ నీ త్రిలోకాధిపత్యమునకు త్రిపురాదేవి వలన ముప్పుబాటిల్లబోచున్నదయ్యా.
2: ఎవరా త్రిపుర?

0: మహాదేవి.
1: త్రిమూర్తులతో సహా దేవతలందరూ మహాయాగమును నిర్వహించినారు. హోమగుండములో తమ దేహములను సమర్పణము చేసినారు. త్రిమూర్తుల శరీరములకు త్రిపురములని పేరు. వారి శరీరముల నుండి ఉద్భవించిన తేజోవతి త్రిపుర సుందరీదేవి. శ్యామలాంబిక మంత్రినిగా, వారాహీదేవి సేనానాయికగా, బాలాంబిక యువరాజ్ఞిగా, బగళాముఖి, జ్వాలాముఖి, చిన్నమస్తకాదేవి మొదలైన వారందరితో కూడిన మహాసైన్యంతో నీపైకి దండెత్తి వచ్చుచున్నదయ్యా.
2: నారద, ఒక స్త్రీ సహాయము తీసుకుని మాపై యుద్ధము చేయుటకు నిశ్చయించిన ఆ సుర ప్రముఖులకు తెలియచేయండి. పరాక్రమానికి మారు పేరు భండన భీముడైన భండు దావాగ్ని వనాన్ని కబలించినట్లు వారిని కబలించవచ్చుచున్నాడని తెలియచేయండి.
3: అట్లే భండాసుర, నారద సంచారం లోక కళ్యాణం కోసమే కదయ్యా.
4: నారాయణ నారాయణ.
1: శ్రీమాతకు జయము. జగద్ధాత్రికి విశ్వకర్త్రికి శుభము. అమ్మా లలితాంబిక, నీకు తెలియనిదేమున్నది తల్లి? నీ ఆవిర్భావము భండుని మదిలో కలవరము రేపినది. ఆగ్రహోదగ్రుడైన ఆ అసురుడు తన సకల సైన్యాలను సమీకరించుకుని అమరావతిని మట్టుపెట్టవచ్చుచున్నాడు. ముందు సురలోకవాసులందరినీ అంతము చేసి తరువాత నీపైకి దండెత్తునట.
5: సురలోక రక్షణకై మదంస సంభూత అయిన జ్వాలామాలిని నియమించుచున్నాను. జ్వాలామాలిని, ఆజ్ఞదేవి భండు అమరావతిలో ప్రవేశించకుండా నీవు నిరోధించవలే. దేవతలకు నీ జ్వాలావలయములచే రక్షణ చక్రమును నిర్మించవలే.
6: మాతృవచనమును అవశ్యము పాలింతును దేవి.

0: రాక్షస యోధులారా, అదిగో ప్రకాశవంతమైన స్వర్గపురి, ముట్టడించండి.
1: అగ్రజ, అది కేవలం ప్రకాశంగా తోచడం లేదు, సమీపించిన కొలది తీవ్రమైన జ్వాల వలీఢముగా కనబడుచున్నది. అన్న, అగ్ని మన సేనలను దహించి వేయుచున్నది. ఎందరో రాక్షస వీరులు భస్మమైనారు.
0: ఏమి అప్రతీక్షిత పరాభవము! భండునకిది తొలి పరాభవం. మనస్సు నిశ్చేస్తమగుచున్నది. దీనికంతకు కారణము ఆదిశక్తి. మనమిక ఆమెనే ఎదుర్కొనవలే. సేనలను దేవభూముల నుండి శక్తి స్థానము వైపు మరలింపుడు. లలితనే మనము నేరుగా ఎదుర్కొనవలే.
2: జయము జయము అసురేంద్ర భండాసుర.
0: రమ్ము సోదరా, యుద్ధ వార్తలేమి?
2: రణము దారుణముగానున్నది. శక్తి సేనలు విజృంభించినవి.
0: దిక్ దిక్! ఇప్పుడు మనము చేయగలిగినది ఏమి?
2: ఒక ఉపాయం ఉన్నది ప్రభు.
0: ఏమది?
2: అసురగురుడు శుక్రాచార్యుడు మనకు విఘ్నయంత్రం ఇచ్చినాడు. దీన్ని విసంగునకు ఇచ్చేదను. దీన్ని ప్రయోగించట్లో అతడు నేర్పరి. దీని వలన సకల శక్తి సైన్యములు నిశ్శక్తములగును.
0: సాధు సాధు, వెంటనే ప్రయోగించండి.

0: నా జన్మకు ప్రయోజనం ఏమి తల్లి?
1: పుత్ర గణాధిప, నీవు ఆమోద ప్రమోద దుర్ముఖ సుముఖ విఘ్నహర్త విఘ్నకర్తలను ఆరుగురు విఘ్ననాయకులు గల నీ వినాయక సైన్యముతో దండెత్తి వెళ్లి ఆ విఘ్న యంత్రము నుండి ప్రభవించు దుష్టశక్తులను ఆ యంత్రమును కూడా నాశనము చేసిరమ్ము.
0: ఆజ్ఞమాత.

0: భండాసురా, ఆగుము. నేటితో నీ ఆయువు తీరినది.
1: అహో త్రిపురాంబిక, ఆపు నీ అధిక ప్రసంగము. నీవు అబలవన్న సంగతి మరువకు. ఒక స్త్రీ చేత భండాసురుడు మరణించుటయా? అది అసంభవం.

0: దాసురా, స్త్రీ అని తేలికగా త్రోసిపుచ్చకు. ఆ స్త్రీల చేతిలోనే నీ సుతులు, హితులు, సోదరులు అందరూ మరణించినారు. మంత్రిని శ్యామలాంబ విశుక్రుని సంహరించినది, దండిని వారాహి విషంగుని సంహరించినది, బాలాంబ నీ పుత్రులను చంపినది. నాచే సృష్టింపబడిన మహాగణపతి అమోఘమని నీవు ఆశలు పెంచుకున్న విఘ్నయంత్రాన్ని భగ్నము కావించినాడు. ఇంకా నీకు మిగిలిన ఘనత ఏమి భండాసురా? అంబా అని పిలిచితివిగాన పుత్రవాత్సల్యముతో విడిచిపట్టమందువా, లేక నిన్ను చంపి ముక్తిని ప్రసాదించమందువా?
1: ఈ భండు భండనమందు పోరునే కాని శరణువేడు. ఇదిగో నేను సృష్టి చేయుచున్న మధుకైటప అంధకాది రాక్షస శక్తులు, వాటి నుండి నిన్ను నీవు కాపాడుకును.
0: రాక్షసార్థమా, ఇదిగో నా సంకల్పము నుండి ప్రభవించిన నారాయణ దశావతార మూర్తులు, సదాశివుని శంకర రుద్ర భైరవ మృడాది మూర్తులు, నీచే సృష్టింపబడిన రాక్షస శక్తులను అంతమొంది.

0: ఘనము గావించినాడు. ఇంక నీకు మిగిలిన ఘనత ఏమి భండాసురా?
1: అంబా అని పిలిచితివిగాన పుత్రవాత్సల్యముతో విడిచిపెట్టమందువా, లేక నిన్ను చంపి ముక్తిని ప్రసాదించమందువా?
2: ఈ భండు భండనమందు పోరునే కాని శరణువేడు. ఇదిగో నేను సృష్టి చేయుచున్న మధుకైటప అంధకాది రాక్షస శక్తులు, వాటి నుండి నిన్ను నీవు కాపాడుకును.
0: రాక్షసాధమా, ఇదిగో నా సంకల్పము నుండి ప్రభవించిన నారాయణ దశావతార మూర్తులు, సదాశివుని శంకర రుద్ర భైరవ మృడాది మూర్తులు నీచే సృష్టింపబడిన రాక్షస శక్తులను అంతమొందిస్తున్నాయి.

నే ప్రయోగిస్తున్న పాశుపతం అసంఖ్యాకమైన నీ సైన్యాన్ని త్రుటిలో భస్మీపటలం చేస్తుంది. ఇదిగో ఈ మహాకామేశ్వర అస్త్రాన్ని ఆహ్వానించి నీ ప్రాణాలను అర్పించుము.

అమ్మ, జగదంబిక, మహేశ్వరి, నా అహంకారపు పొరలు తొలగి నాకు జ్ఞానోదయమైనది. నాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి, మోక్షాన్ని ప్రసాదించు తల్లి.

0: నేటితో లోకకంటకుడైన భండుని కథ ముగిసినది. కామమోహితుడైన మాణిక్య శేఖరుడు లక్ష్మీ శాపం వలన భండుడైనాడు. అతనికి తల్లి జగదంబ నీ వలన శాప విమోచనమైనది. తల్లి జగజ్జనని లోకపావని త్రిపుర సుందరి, నిఖిల విశ్వాన్ని సదా నీ కరుణా కటాక్ష వీక్షణాలతో పాలించు తల్లి. మేరుపర్వత శిఖరాగ్రాన విశ్వకర్మ శ్రీపురమను పేర శ్రీచక్రాకారములో ఒక నగరాన్ని నిర్మించాడు తల్లి. అందులో శ్రీ మహాకామేశ్వరునితో నీ యోగినీగణాలతో అధివసింపుమమ్మ. సకల దేవతాగణాలతో కూడి నిత్యము నీ చరణకమలాలను సేవించుకునే భాగ్యం ప్రసాదించు తల్లి.
1: హిరణ్యగర్భ, పద్మనాభ, మహేశ్వర, అష్టదిక్పాలకులారా, శ్రీచక్రస్థానము నాకత్యంత ప్రీతమ స్థానము. మీ కోరిక మేరకు శ్రీపురమున వసింతును.
2: మా భాగ్యఫలమమ్మా ఇది. శ్రీమాతవై సకలలోక సామ్రాజ్ఞిగా జగత్కళ్యాణము చేకూర్చు తల్లి.

జ్యోతిరాణి పాల్గొన్నారు. గానం శ్రీయుతులు విష్ణుభట్ల ముకుంద శర్మ, ఎన్సి మాధవ్, డి శేషగిరిరావు, కుమారి వి వెంకటరాణి, శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీమతి బి సరస్వతి. వాద్య సహకారం వీణ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, మృదంగం శ్రీయుతులు ముళ్లపూడి శ్రీరామ్మూర్తి, వంకాయల వెంకటరమణమూర్తి. తబల శ్రీ ఠాకూర్ ప్రేమిందర్ సింగ్, ఆర్గాన్ శ్రీ సిహెచ్ వెంకట్రావు, వేణువు శ్రీ ఎం సూర్యనారాయణ. నిర్వహణ శ్రీయుతులు కాకరపత్తి సత్యనారాయణమూర్తి, ఏవి రామారావు.

త్రిపురా విజయం నాటిక విన్నారు. రచన డాక్టర్ రాణి సదాశివమూర్తి. ఇందులో శ్రీయుతులు ఎంఎస్ ప్రకాశరావు, టివి రామారావు, సిఎస్ శర్మ, కెవిఎండి ప్రసాద్, విల్లూరి ఆనందరావు, కెఎస్ఎన్ మూర్తి, ఏవి రామారావు, శ్రీమతి దేవినేని వరలక్ష్మి, కుమారి ఎన్ కృష్ణవేణి, కుమారి ఎస్

మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో అలనాటి మేటి కార్యక్రమం త్రిపుర విజయం నాటిక విన్నారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, శ్రీ ఏవి రామారావు.

మీరు విన్న పాట అన్న వదిన చిత్రం నుండి యేసుదాస్ చిత్ర పాడినది. మధురిమ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆకలి రాజ్యం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు.

ఏకలవ్య ఈ చిత్రం నుండి పి సుశీల గానం విన్నారు. సాహిత్యం మెల్లమల, సంగీతం కేవీ మహదేవన్.

మంచి చెడు ఈ చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

భువనేశ్వరి. ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి, సంగీతం సత్యం. మధురిమ ఇంతటితో సమాప్తం. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 12:10 మధుమంజరి శీర్షికను వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.

ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కె చిత్ర పాడిన పాట విన్నారు. చిత్రం జానకీరాముడు.

0: ఇట్లు నీ వెన్నెల. ఈ చిత్రం నుండి రాజేష్ పాడిన పాట విన్నారు. సాహిత్యం రాజ్కుమార్, సంగీతం ఎస్ఏ సుందర్. మనుమంజరి సినిమా పాటలు విన్నారు. ఈ ప్రసారంలో 12:40 హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో టైం లేదు శ్రీమతిలో టి స్వాతి, డి శ్రీదేవి గారిల సంభాషణ. 2:31 కర్ణాటక సంగీతంలో శ్రీ బందర వీరబాబు గారి క్లార్నెట్ వాద్యం అంటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం, 7:15 పల్లెసీమలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటక ఫౌండేషన్ ప్రపంచ స్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ 7 ఏళ్లలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని

0: చెప్పారు.
1: భాజపా బంగాల్ సర్కార్నే డిటెన్షన్ సెంటర్ బనాయే హై మగర్ హమ్ సబ్ లోగ్ చాహతే హై కి జో ఘుస్పేట్ కర్కర్ అవేధ్ తరీకే సే ఆయే హై వో అప్నే ఆప్ జహా సే ఆయే హై వహా వాపిస్ చలే జాయే. అగర్ వో అప్నే ఆప్ చలే జాతే హై తో బంగాల్ సర్కార్ భీ ఉన్ పర్ కోయి కేస్ నహీ కరేగీ, జానే కే లియే ఉన్కీ సహాయతా భీ కరేగీ.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్ధంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్ట్రపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్ధతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో

0: కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హిందీ సినిమా పట్టాలు వింటారు.

ఆషిక్ ఈ చిత్రం నుండి కుమార్ సోను పాడిన పాట విన్నారు. తరువాత మైనా కిలాడి తూవానారి చిత్రం నుండి కుమార్ సోను ఆల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు.

త్రిదేవ్ ఈ చిత్రం నుండి. ఆల్కా యాగ్నిక్ సాధన సర్గం పాడిన పాట విన్నారు. తర్వాత సోను నిగమ్, రూప్ కుమార్ బృందం పాడిన పాట వింటారు. చిత్రం బోర్డర్.

చివరిగా బాబీ ఈ చిత్రం నుండి శైలేందర్ సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో టైం లేదు. శ్రీమతులు టి స్వాతి డి శ్రీదేవి గారుల సంభాషణ 2:31 కర్ణాటక సంగీతులు శ్రీ బందర వీరబాబు గారు క్లారినెట్ వాద్యం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మెలోడీస్ తెలుగు ఫిలిం సంధ్యా రాగాలు, 6:30 సాయం సమీరం.

ఇందులో శ్రీ ఇనుపకుర్తి కిషోర్ కుమార్ డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి వివరాలు, 90 ఏళ్ల ఆకాశవాణి దీని గురించి శ్రోత రచయిత శ్రీ జంధ్యాల శరత్బాబు గారి బంధం అనుబంధాన్ని వింటారు. 7:15 పల్లెసీమల్లో 90 వసంతాల ఆకాశవాణి. యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబిజిఎస్ కుమారి గారి ఆకాశవాణితో వారి అనుబంధం ప్రసారమవుతుంది. 8:00 స్వర్మాలిక, 8:15 కర్నూలు ఆకాశవాణి కేంద్ర సమర్పణలు 90 వసంతాల ఆకాశవాణి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 స్వర్మాలిక, రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో డాక్టర్ శ్రీమతి పంతుల రామగారి గానం ప్రసారమవుతుంది. శ్రీ ముట్టూరు శ్రీనివాస్ నరసింహమూర్తి గారి వయలిన్, శ్రీ వంకాయలు వెంకటరమణమూర్తి గారి మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యోకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై. హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై కలస్టర్, ఏక ఔర్ కలస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభీ తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్ల

0: ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయోగ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: 123 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఈ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఇన్ని చేస్తారు.
0: రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్1 నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జూలై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
2: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతనిచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీకి రుణాలను తీసుకొని రైతులు విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల్ బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పీజీ గుప్తా తెలిపారు.
3: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్గా చేసి ప్రపంచ పటంకి మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితే విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, నివాస ప్రాంతాల

0: లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
1: ఈ ప్రసరలు 2:31 కర్ణాటక సంగీతం. ఇందులో శ్రీ బందర వీరబాబు గారి క్లారినెట్ వాద్యం వింటారు. వైలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి. 2:31

రక్తదానం మహాదానం. రక్తదాతలను ప్రోత్సహించండి, రక్తదానం పట్ల అపోహలు విడనాడండి. పద్దెనిమిది సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. ఒకరు ఒకసారి రక్తం దానం చేస్తే అది 3 ప్రాణాలను నిలుపుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళవాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళవాణి స్త్రీల కార్యక్రమంలో టైం లేదు. శ్రీమతుడు టి స్వాతి, డి శ్రీదేవి గారిల సంభాషణ వింటారు.

0: స్వాతి, ఏంటి సంగతులు? భోజనం అయిపోయిందా? ఏం వండావేంటి ఈరోజు?
1: భోజనం అయిపోయిందిలే, సాంబార్, గుత్తొంకాయ కూర, బెండకాయ ఫ్రై.
0: అబ్బా, మంచి వంట చేసావు, సూపర్ కాంబినేషన్.
1: ఆగు, పూర్తిగా వినవా? అవన్నీ చేద్దాం అనుకున్నా, కానీ అవేం చేయలేదు శ్రీదేవి.
0: అయ్యయ్యో, మరింత లిస్ట్ చదివా.
1: ఏం చేస్తాం అనుకుంటాం బోల్డ్ చేద్దామని, కానీ ఎక్కడ టైం ఉంటుంది? టైం ఉంటేగా ఉదయాన్నే హడావిడి. ఈరోజు ఒక్క అరగంట లేటుగా లేచానో లేదో, వేసుకున్న ప్లాన్ అంతా తారుమారైపోయిందనుకో. అందుకే సింపుల్గా

0: వెజ్ బిర్యానీ చేసా సార్. అది సరే కానీ నువ్వు ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అన్నావుగా, ఎంతవరకు వచ్చిందేంటి? చదువుతున్నావా?
1: నా మొహం, నీకెలా టైం లేదో నాకెక్కడ టైం ఉంది చదవడానికి. పనితోనే సరిపోతుంది. వీలు చూసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను స్వాతి. అన్నట్లు మీ ఆఫీస్లో ఒక అమ్మాయి కూడా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందన్నావు కదా, మెటీరియల్ అడగమని చెప్పాను, అడిగావా?
0: సారీ శ్రీదేవి, ఆఫీస్లో అంత టైం ఎక్కడుంటుంది చెప్పు, వెళ్ళిన దగ్గర నుంచి వర్క్లో పడిపోతాం. నువ్వు నిన్న గుడి దగ్గర కలిస్తే ఈ విషయం చెప్దాం అనుకున్నా, రాలేదే.
1: ఏంటి వచ్చేది, ఎక్కడవుతుంది? ఆ టైం అస్సలు కుదరడం లేదనుకో స్వాతి, 24 గంటలు కూడా సరిపోవట్లేదనుకో.
0: అవును శ్రీదేవి, నువ్వు ఒక విషయం గమనించావా?
1: ఏంటది?
0: ఈరోజు మనం మాట్లాడుకున్న మాటల్లో చాలాసార్లు టైం లేదు, టైం టైం అని చాలాసార్లు అనుకున్నాం కదా.
1: అవును స్వాతి, నిజమే. అసలు మనకు తెలియకుండానే టైం లేదు, సమయం లేదు అనే మాటను ఊతపదంలో మాట్లాడేసుకున్నాం. ఇంతకీ ఏమంటావేంటి, ఈ టైం మీద ఏమైనా చెప్తావా ఏంటి?
0: బాగా చెప్పావు. అయితే ఈరోజు సమయం లేదు అనే అంశంపై మనం సంభాషించుకుంటే ఎలా ఉంటుందంటావు?
1: నిజమే.
0: అయితే ముందుగా ఒక మంచి పాట విందాం శ్రీదేవి.
1: తప్పకుండా.

0: స్వాతి, మనలో చాలామంది టైం లేదు అనే పదాన్ని ఎందుకు ఎక్కువగా వాడతారంటావు?
1: ఏడ్చినట్టుంది శ్రీదేవి నీ ప్రశ్న. టైం లేదు కాబట్టి టైం లేదు అని చెప్తారు, అంతే సింపుల్.
0: చాలే, ఏడ్చినట్టు నవ్వినట్టు కాదు కానీ అసలు ఎందుకు ఆ మాట అందరూ అంటారు? టైం ఏమైనా దానంతటా దాగిపోతుందా? లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? అది కూడా లేదు. ఎప్పుడు ఒకరోజుకి అంటే 24 గంటలు మాత్రమే ఉంటుంది. అది నీకైనా నాకైనా ఇంకెవరికైనా వేరువేరుగా ఉండదు కదా. ప్రతి వాళ్ళకి రోజులో 24 గంటలే ఉంటాయి. ఇదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఒకటే టైం. మరి టైం లేకపోవడానికి కారణం ఏంటి చెప్పు.
1: అవును శ్రీదేవి, ఈ విషయాన్ని బాగా ఆలోచించవలసిందే. అందరికీ అదే టైం, కానీ ఇదే టైంలో ఎందరో ఎన్నో సాధిస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర టైం ఉండి ఇంకా కొత్తగా ఏదో ఆలోచించి కొత్త కొత్తగా ఏదేదో సృష్టిస్తున్నారు కూడా. కానీ మనలో చాలామంది టైం లేదనటానికి కారణం మనమే అనిపిస్తుంది. టైంని మనం సరిగ్గా వాడుకోవటం లేదేమో శ్రీదేవి, ఏమంటావు?
0: ఇది కరెక్ట్ అయిన సమాధానం స్వాతి. టైంని మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాం, అంతే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఒకటే వరుస, టైం లేదు టైం లేదు. ఈ టైం లేదు టైం లేదు అంటూనే చాలామంది ఆడవాళ్ళకి ఎంత టైం ఉంటుందో తెలియదు కానీ ఎన్నో సాధిస్తున్నారు. ఇటు ఇంట అటు బయట వారి ప్రావీణ్యాన్ని చూపుతూ ప్రపంచంతో ముందుకు పరుగులు పెడుతున్నారు. కొందరు మాత్రం నాకు టైం లేదు అని ఫిక్స్ అయ్యి అక్కడే ఆగిపోతున్నారు అనుకో.
1: అంటే మెంటల్గా మనం అలా ఫిక్స్ అయిపోతూ మనం చేయగలిగిన పనిని, మనకు చేతనైన పనిని, మన వల్ల అయ్యే పనిని కూడా మనం టైం మీదకి తోసేసి మనం బద్దకించేస్తూ మన చుట్టూ ఒగ్గిరి గీసేసుకుంటున్నాం. అదే, దాని పేరే టైం లేదు.
0: చాలా బాగా చెప్పావు స్వాతి.
1: అంతవరకు ఎందుకు? ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉంటారు, అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. కానీ తమ ఆరోగ్యానికి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు తెలుసా. వారి ఆరోగ్యాన్ని వారి చేతులతోనే పాడు చేసుకుంటారు. అంతెందుకు, మనం కూడా అంతే.

0: కారణం ఒకటే, టైం లేదు.
1: కరెక్టే. అంతేకాదు ఇప్పుడు ఎలా తయారయ్యారు తెలుసా, పిల్లలకి సమయం ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర సమయం లేదని అంటున్నారు. ఇక పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళి అందరితో కలిసి గడపడానికి కూడా టైం లేదంటారు. పిల్లలకి పెదనాన్న ఎవరో, బాబాయ్ ఎవరో, మేనత్ ఎవరో కూడా తెలియట్లేదు. ఏంటంటే వీళ్ళకి టైం లేదు వాళ్ళకి కలడానికి, వాళ్ళకి టైం లేదు వీళ్ళ దగ్గర కలవడానికి. అంటే బంధాలు కూడా దూరం అయిపోతున్నారేమో అని అనిపిస్తుంది.
2: అంటే వాళ్ళల్లో ఎవరెవరో తెలియక, వారిని ఏం పిలవాలో తెలియక, మనకి ఇంతమంది బంధువులు ఉన్నారని కూడా తెలియక, అంటే మన ఫ్యామిలీ ఇంతే అని అనుకుంటున్నారు కదా.
1: నిజమే. ఓ వారానికో 15 రోజులకో ఒకసారి ఒక వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, కాన్ఫరెన్స్ ఫ్యామిలీ అంతా చెక్క మాట్లాడుకోవచ్చు. దానికి ఎంతసేపు పడుతుంది? మహా అయితే ఒక 1.5 గంట 10 నిమిషాలు. ఆ మాత్రం కూడా టైం లేకపోతే ఎలా చెప్పు.
2: ఇప్పుడు మనం ఇలా టైం లేదు అనడం వల్ల ఏమవుతుందంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే, తీసుకెళ్ళిన బాక్సులు ఏదైతే భోజనం అది తీసుకెళ్తున్నారో తినకుండా తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకు తీసుకొచ్చేస్తావు అంటే టైం లేదు. అంటే మనల్ని చూసి వాళ్ళు కూడా అలాగా అంటున్నారేమో అనిపిస్తుంది నాకు.
1: నిజమే. టైం మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్, అసలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా.
2: మరి మిగిలిన పిల్లలు ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు.
1: నిజమే. ఏ సమయం చేయవలసింది ఆ సమయం చేయట్లేదు. దాన్ని డ్రాగ్ చేయడంతో ఏమవుతుందంటే, పనులన్నీ ఆలస్యమైపోయి ఓవర్లాప్ అయిపోతుంది ఒకదాంతో ఒకటి.
2: అంటే టైంని లైఫ్లో చాలా ముఖ్యంగా మేనేజ్ చేసుకోవడం రావాలి శ్రీదేవి. లైఫ్ హాయిగా ఉండాలంటే టైం డిసిప్లిన్ చాలా ముఖ్యం. మరి దానికోసం ఏం చేయాలన్నది ఒక మంచి పాట విన్నాక మాట్లాడుకుందామా?
1: తప్పకుండా.

0: చాలామందికి ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించినా 100% నిజమైనది, అందరం చేయవలసింది ఒకటి ఉంది, అదేంటో చెప్పు.
1: అది ఏంటి అంటే ఉదయాన్నే త్వరగా నిద్రలేవటం.
0: సూపర్, భలే పట్టేశావు స్వాతి. ప్రతి ఒక్కరూ అంటే పిల్లలతో సహా ఉదయం 5:30కి కనీసం నిద్రలేచి అలవాటు చేసుకుంటే కనుక సమయానికే మనం సమయాన్ని నమ్మేయచ్చు. పెద్దలు చెప్పేవారు అంటే ఉదయం సూర్యోదయానికి ముందరే లేవాలని చెప్పేవారు. ఇప్పుడు సూర్యుడు బారెడు పొద్దెక్కి నెత్తి మీదకి వచ్చాక లెగుస్తున్నారు అందరూ అని చెప్పట్లేదు చాలామంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడూ టైం ఉండదు.
1: బాగా చెప్పావు, అది మాత్రం చాలా నిజం. అందుకేనేమో ఈ పూజలు పండగలు అని పెట్టారు. అందుకే అప్పుడన్నా కనీసం లేస్తారేనేమో. ఈ పూజలు పండగలు పుట్టినరోజులకి తప్ప త్వరగా నిద్రలేవటం అన్నది చాలా అరుదుగా అయిపోతున్నారు శ్రీదేవి. ఈ పూజలకి పండగలకి పుట్టినరోజులకి త్వరగా నిద్రలేచిన వాళ్ళు చాలామంది అనుకునే మాట ఏంటో తెలుసా? అబ్బా, ఇలా రోజు త్వరగా నిద్రలేస్తే బోళ్ళంత టైం మిగులుతుంది అని. ఆ రోజు అవగానే మళ్ళీ మామూలే, మళ్ళీ అదే పాట, టైం లేదు అని. కాబట్టి ఒక వ్రత దీక్షలాగా పట్టుదలతో ఉదయాన్నే 5:30 నిద్రలేచి ఒక అరగంటైనా అందరూ అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్కి వెళ్ళటం వల్ల రోజంతా ఎంతో హాయిగా ఉత్సాహంగా చాలా టైం కూడా మిగులుతుంది.
0: చాలామంది సక్సెస్ పీపుల్ అంటాం కదా మనం, పారిశ్రామికవేత్తలని వీళ్ళు బిలినియర్స్ ఉంటారు, వాళ్ళు రోజులో మహా అయితే 4 గంటలే నిద్రిస్తారట. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండట్లేదా కదా?
1: అంతే కదా, మరి నిద్ర కరెక్ట్గా 8 గంటలు ఉండాలి అంటారు. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు.
0: మనం ఎందుకు అంతవరకు చెప్పుకుంటున్నాం, పూర్వం ఋషులు మునీశ్వరులు ఒంటి కాలు మీద తపస్సు చేసేవారని, వాళ్ళైతే 7 సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు. అంటే వాళ్ళు పడిపోయేవారు కాదా అని అనిపిస్తుంది మనకి.
1: అంతే కదా, ఏదన్నా సాధన.
0: ఎస్, సాధన అన్నది ఉంటే మన సాధనమున పనులు సమకూరుదని ఊరికే అనలేదుగా. అలా సాధన చేస్తే అదే అంటే దానంతట అదే విజయం మనకి చేరువవుతుందని అంటారు.
1: కరెక్ట్గా చెప్పావు. అలాగే పనులు ఎప్పుడు వాయిదా వేయకూడదు, ఎప్పటి పనులు అప్పుడు అయిపోవాలి,
0: లేకపోతే పనులు పెండింగ్లో పడిపోతాయి. టైం లేదు అనే మాటతో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది.
1: నాకైతే ఏమనిపిస్తుందంటే రేపటి కోసం చేయవలసిన పనులన్నీ ఒక లిస్టులో రాసుకోవాలనిపిస్తుంది, అప్పుడే ఆ పనులు మనం టైం ప్రకారంగా చేయగలుగుతాం.
0: నిజమే, చాలా మంచి ఐడియా. చూడు, మనం ఆడవాళ్ళం అనుకుంటాం ఉదయం టిఫిన్ ఏం చేయాలి, రేపు వంటకి ఏం చేయాలి అని ముందు రోజే ఆలోచిస్తాం. అంటే మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అయిపోతుంది. అది ఎలా వస్తుంది? మనం మన అమ్మనో అమ్మమ్మనో చూసి ఫాలో అవుతుంటాం. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ మదరే టైం లేకుండా హడావిడిగా పరిగెడుతుంటే వాళ్ళని చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారుగా.
1: అంతే కదా,
0: అందుకు మనం కూడా మనం చేసే పనులు కరెక్ట్గా ఇన్ టైం చేస్తేనే పిల్లలకు ఒకటి నేర్పించగలుగుతాం. పెద్దవాళ్లే డిసిప్లిన్ లేకుండా టైం లేదని ఎప్పుడు చేయవలసిన పని ఇంకెప్పుడో చేస్తూ వాయిదాలు వేస్తుంటే పిల్లలు కూడా అదే
1: నేర్చుకుంటారు. మరొక విషయం ఏంటంటే మనం చేయవలసిన పనులు ఉదయాన్నే ఒక టైం అన్ని ఫిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చక్కగా ఆ టైం ప్రకారంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, అంటే ఏది మిస్ అవ్వం మర్చిపోం కూడా. ఏమంటావు?
0: కరెక్టే, ఏ పనికైనా ఎంత సమయాన్ని కేటాయించాలి ఆ సమయంలో అది అయిపోవాలి అంతే.
1: అంతే,
0: లేదు అప్పటికప్పుడు అనుకుంటే అమ్మో ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చాలా టెన్షన్
1: వచ్చేస్తుంది.
0: పని ఒత్తిడితో ఆరోగ్యం కూడా చెడిపోతుంది.
1: కరెక్టే, పని ఒత్తిడి అంటే గుర్తొచ్చింది, టైం లేదు అని అన్న వాళ్లలో చాలా మంది విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారంట నువ్వు అన్నట్టు అని నిపుణులు చెప్తున్నారు తెలుసా ఈ విషయం. ఎందుకంటే టైం లేదు అని మనసులో అలజడికి గురవడం, దానివల్ల ఆరోగ్యం పాడవడం.

0: ఇలాంటివి చాలా జరుగుతున్నాయంట. దానికి కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ లేకపోవడం.
1: కాదా మరి, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మనం ఒక టైం డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. అంటే మనం ఒక సమయ పాలన అన్నది ప్రతి ఒక్కళ్ళు పాటించాలి.
0: అంటే దేనికైనా ప్రణాళిక చాలా అవసరం. కొంతమంది అయితే ఆఫీస్కి ఒక 10 నిమిషాలు ముందే ఉంటారు, కొంతమంది ఆఫీస్కి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఇలా ఎప్పుడూ లేట్ అయిపోతూనే ఉంటారు. దానికి కారణం టైంని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవటం. దీనికి ఇంకో విధంగా చెప్పాలంటే కాస్త అశ్రద్ధని కూడా చెప్పచ్చేమో, ఏమంటావు?
1: ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఇంకా టైం ఉందిలే అని ఇంకేవేవో చేస్తూ ఉంటారు. అంతేగాని నేను ఒక 10 నిమిషాల ముందు ఉండాలి అంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి, ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అంచనా వేసుకొని వెళ్ళాలి. ఏదో 10 నిమిషాల్లో చేరిపోతాం, మన గురించి రోడ్ అంతా ఖాళీ ఉంటుందని అనుకోలేము
0: కదా.
1: ప్రతిరోజు ఒకలా ఉండదు కదా. అందుకు సమయాన్ని ఖచ్చితంగా మనం ఒక అంచనా వేసుకోగలగాలి. ముందు ఆలోచన రావాలి. అశ్రద్ధ అన్నది అస్సలు మంచిది కాదు. ఇలా పనుల్ని అశ్రద్ధ చేయడం వల్ల ఎవరికి నష్టం? వారికే నష్టం కదా. మనం చూడు, ఒక్కొక్కసారి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందనో, లేకపోతే అర్జెంటుగా పిల్లలకి స్కూల్లో దింపాలన్నా వాళ్ళు టైంకి చేరలేక హైరాణా పడిపోతూ ఉంటారు.
0: అంటే ఈ టైంలో ఏం చేస్తుంటారంటే ఆ గాబరాలోని తినే ఆహారం ఏది కూడా కరెక్ట్ తీసుకోకలేకపోవడం మూలాని చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది.
1: ఇప్పుడు నువ్వు గమనించే ఉంటావు, చాలా మంది ఇళ్లలో కూర్చొని తినడం అనేది మానేశారు.
0: బాగా చెప్పావు. పరుగులు పెడుతూ తింటారు,
1: పరుగులు పెడుతూ తింటారు. అదేదో నోట్లో పెట్టుకుంటారు, ఇంకేదో పెడుతుంటారు బ్యాగ్లో, లేకపోతే ఇంకేదో తీస్తుంటారు. అసలు అదే చెప్తున్నాను కదా, దేని సమయం దానికి కేటాయించాలి. అంటే నువ్వు బ్యాగ్ సర్దుకోవాలన్నా ఒక క్యారేజ్ ఒక టైంకి చేసేసుకో, తినే టైంకి కూర్చొని తిను.
0: నీకు విషయం తెలుసా, టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేని వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండటంతో పాటు చురుకుదనం తగ్గిపోవటం, మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉందంట. అందుకే నేనైతే ఈరోజు నానబెట్టిన బాదం తిన్నాను, మతిమరుపు అయితే అస్సలు రాకూడదని.
1: అమ్మా బుజ్జి, మతిమరుపు అనగానే అది కాదు, మనం టైం కోసం మాట్లాడుకుంటున్నాం. నీకు ఇంకో విషయం తెలుసా, చాలా మంది బాదం తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందంటారా, ఆ బాదం నానబెట్టడం కూడా మర్చిపోతుంటారు.
0: నేనైతే నానబెట్టిన తినడం మర్చిపోతుంటాను.
1: చూసావా, భలే ఉంది. నువ్వు ఇలా మర్చిపోతే ఎలా, మరి తినాలంటే దానికి కూడా నువ్వు టైం తీయాలి, గుర్తుంచుకోవాలి.
0: అంటే టైం టు టైం మెయింటైన్ చేయాలి,
1: దీని సమయం దానికి ఇవ్వాలి. చూడు, మనం ఇలా మాట్లాడుకుంటూ అసలు టైం చూసుకున్నావా, మన మహిళావాణి సంభాషణ కార్యక్రమం సమయం కూడా కావచ్చింది.
0: అవును
1: కదా, మరి మనం కూడా మన శ్రోతల నుంచి విడుకోలు తీసుకోవాలి కదా. సమయ పాలన అన్నది అందరికీ ఒకటే కాబట్టి మనము సమయాన్ని పాటిద్దాం, మన శ్రోతలు కూడా పాటిస్తారు.
0: ఈరోజైతే శ్రీదేవి, టైంని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాం. మరి ఇలాగే మన శ్రోతలందరూ కూడా తమ టైంని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా టైం మేనేజ్మెంట్ చక్కగా పాటిస్తారని ఆశిద్దాం.
1: కార్యక్రమం సమయం కూడా ముగియ వచ్చింది కాబట్టి మన శ్రోతల నుంచి వీడ్కోలు తీసుకుందాం. మరి వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ స్వాతి తిరుమల శెట్టి.
2: లేదు, చాలా సంతోషం.
3: లేటయ్యిందని

0: మనం ఇలా మాట్లాడుకుంటూ అసలు టైం చూసుకున్నావా? మన మహిళావాణి సంభాషణ కార్యక్రమం సమయం కూడా కావచ్చింది
1: అవును
0: కదా. మరి మనం కూడా మన శ్రోతల నుంచి విడుకోలు తీసుకోవాలి కదా. సమయ పాలన అన్నది అందరికీ ఒకటే కాబట్టి మనము సమయాన్ని పాటిద్దాం, మన శ్రోతలు కూడా పాటిస్తారు.
1: ఈ రోజైతే శ్రీదేవి టైంని చాలా బాగా సద్వినియోగం చేసుకున్నాం. మరి ఇలాగే మన శ్రోతలందరూ కూడా తమ టైంని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా టైం మేనేజ్మెంట్ చక్కగా పాటిస్తారని ఆశిద్దాం.
0: కార్యక్రమం సమయం కూడా ముగియవచ్చింది కాబట్టి మన శ్రోతల నుంచి వీడ్కోలు తీసుకుందాం. మరి వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
1: మీ స్వాతి తిరుమల శెట్టి.
2: లేదు, చాలా సంతోషం.
3: లేట్ అయ్యిందనా?
2: అచ్చి, నాతో మాట్లాడుకో.
3: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టి

ఇంతవరకు టైం లేదు శ్రీమతులు టి స్వాతి డి శ్రీదేవి గారిల సంభాషణ విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 31.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. పౌరి విమానయాన కేంద్రం రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 2 చోట్ల నమోదు కాలేదు. ఆకాశం సాధారణంగా మేఘవృతం ఉండి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఆంధ్ర తీవ్ర ప్రాంతంలో చేపలు పెట్టేవారికి ఈరోజు నుంచి వచ్చే 5 రోజుల వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతంలో శ్రీ బందర వీరబాబు గారు క్లారినెట్ వాద్యం వింటారు. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్ గారు, మృదంగం శ్రీ ఆనంద్ శ్రీహరి గారు. ముందుగా రఘునాయక హంసధ్వని రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

వికాసం శీర్షికన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి వివరాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:13. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 kHz పై రెండవ ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు ఎఫ్ఎం బ్యాండ్ 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వినవచ్చు. నమస్తే.

ఇంతవరకు శ్రీ బందరు వీరబాబు గారి క్లారినెట్ వాద్యం విన్నారు. వయలిన్ శ్రీ హెచ్ రామ్ చరణ్ గారు, మృదంగం శ్రీ ఏ ఆనంద శ్రీహరి గారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుడ కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు మెలోడీస్ తెలుగు ఫిలిం సాంగ్స్, 5:55 ఉద్యోగ వార్తలు సమర్పణ శ్రీ బి రాజు, 6:30 సాయం సమీరం ఇందులో శ్రీ ఇనుపకుర్తి కిషోర్ కుమార్ గారి డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం

యువవాణి యువజనుల కార్యక్రమానికి ప్రియమైన యువ శ్రోతలకు స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో మనం ముఖ్యంగా యువతకు వారికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి లైఫ్లో. ఆ ప్రత్యేకత ఎలాంటిదంటే, వారు జీవితంలో ఏదైతే సాధించదలుచుకున్నారో దానికి వారు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తూనే ఎదటి వ్యక్తికి ఒక ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఒక ఆచరణ స్ఫూర్తి, ఇంకా భవిష్యత్తుపై ఎటువంటి బెంగాలేనితనము ఎదుటివారి మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం రూపొందించుకోవాలంటే యువత ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది, ఎలాంటి వ్యక్తిత్వ విషయాలు అలవర్చుకుంటే బాగుంటుంది, అంటే ఇత్యాది అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక చిత్రగీతం. బాలు చిత్ర నుంచి మురళీ చిత్ర పాడిన ఈ పాట యువవాణి యువజనుల కార్యక్రమం. ముందుగా మనం విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్ల అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయం సమయం 5 గంటలు దాటి సరిగ్గా 27 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువన్ యువచనుల కార్యక్రమం వింటున్నారు. జీవితంలో ఏమి కావాలో స్పష్టమైన లక్ష్యం యువతకు ఉండాలి. నిజానికి చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని నెరవేర్చుకుంటూ పోతే అవే పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయనే విషయాన్ని యువత ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే సమయం ఎంతో విలువైనదో మనం భావించి మసులుకోవాలన్నమాట. ఈ లోకంలో సృష్టించలేనిది ఏదైనా ఉంటే అది గడిచిపోయిన కాలమే. అందుకే ఎప్పుడో చేద్దామని అని కూర్చోకోకుండా ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏదైతే చేస్తామో అదే మన భవిష్యత్ అనేది యువత ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలి. అంటే సపోజు ఈ సంవత్సరం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అని ఒక ఆలోచన వస్తే వెంటనే దానికి సన్నద్ధం అయిపోవాలన్నమాట. అలా కాకుండా ఆ నోటిఫికేషన్ వచ్చినాక ట్రై చేద్దాం, లేకపోతే ఎవరైనా పుస్తకం రాసిన తర్వాత ట్రై చేద్దాం, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తే ట్రై చేద్దాం అలా అని కూర్చోకుండా మనకి ఆ విషయం మీద సరైన పరిజ్ఞానం ఎప్పుడు వస్తుంది? ప్రయత్నిస్తూ ఉంటే వస్తుంది. అందుకే మనం అనుకున్నది సాధించాలంటే ఈ క్షణం చాలా విలువైనదిగా యువత ఎప్పుడూ భావించాలి.

టిప్పు కేకే చిత్తోన్ బృందం పాడిన పాట విన్నారు. చిత్రం వాసు యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఏం చేసినా ఎంత చేసినా ఇప్పుడే చేయి, సక్సెస్ వెంటనే వస్తుంది అన్నారు కదా. మరి ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా సక్సెస్ అనేది కొంత మనకి తొందరగా అంతకపోవచ్చు. అలాంటప్పుడు యువత నిరుత్సాహపడాల్సింది ఏమి లేదు. ఎప్పటికప్పుడు నేను ఇది చేయగలనని మీరు బలంగా నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే మన ప్రయత్నం అనేది ఏ లోపం లేకుండా చేయాలి. అంటే ఫలితం మీద దృష్టి పెట్టకుండా మనం చేసే పని మీద దృష్టి పెడితే మనకి నిరుత్సాహం ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ మొత్తం ఆశాంతం చదువుకుని వెళ్ళిన కొన్ని ప్రశ్నలకు మన సమాధానం తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్కడో ఒక లోపం జరుగుతూ ఉంటుందంటే సిలబస్ మీద అవగాహన ఉండి కూడా కొన్ని అంశాలని కవర్ చేయకపోవడం వలన, లేకపోతే మనకి ఆ విషయం మీద సరైన పరిజ్ఞానం రాకపోవడం వలన మనం తప్పులు చేసే అవకాశం ఉంది. మరి అలాంటి తప్పులు చేస్తున్నామంటే మళ్ళీ దాన్ని తిరిగి రిపీట్ కాకుండా ఉండాలంటే మనం ఫెయిల్ అయినప్పుడే కదా మనకి అసలు మనం ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు. అంటే ఫెయిల్యూర్ మీన్స్ అంటే మంచి చెడు అనేది తెలిసినప్పుడే మనకి మంచి అనేది పూర్తిగా అర్థమవుతుంది. మన విచక్షణ మీదే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అనేది యువత ఎప్పుడు గమనించాలి. అదేవిధంగా మన లైఫ్లో మనకంటూ ఒక మంచి స్నేహితులు అంటూ ఉండాలి. ఆ మంచి స్నేహితులు ఎలా ఉండాలంటే మన ఆలోచనని మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసే విధానంగా ఉండాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మంచి స్నేహం వలన ఏర్పడతాయి. అందుకే స్నేహితుల విషయంలో మొహమాటపడి అనారోగ్యకరమైన అలవాట్లు చేసుకునేదానికంటే కూడా మనం అలాంటి స్నేహాలు, అయితే ఎవరైతే మనల్ని మొహమాట పెడతారో ఎవరైతే మనల్ని బలహీనపరుస్తారో అలాంటి స్నేహాలని కొంచెం దూరం పెట్టడమే ఉత్తమనేది నేను మీకు సలహా ఇస్తున్నాను అన్నమాట. యువాన్ యువజనుల కార్యక్రమం అని ఉంటాను. ఇప్పుడు బాంబే చిత్రం నుంచి చిత్రపడిన పాట విందాము.

0: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
3: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నెంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు.
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇవాళ పోటీ ప్రపంచంలో రాణించాలంటే టెక్నాలజీని యువత ఎంతగానో వంట పట్టించుకోవాలి. అంటే ఎప్పటి విషయాన్ని అప్పుడే నేర్చుకోవాలన్నమాట. అంటే వర్తమానంలో ఏం జరుగుతుంది అనేది ఆ క్షణానికే ఆ క్షణం నేర్చుకోకపోతే వెనక పడిపోతాన్న విషయాన్ని యువత ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మనం నిరంతరం ప్రసార మాధ్యమాలను గమనిస్తూ ఉండాలి. మనకి అందుకు ఎన్నో సహాయపడుతూ ఉంటాయి వర్తమాన అంశాలు తెలుసుకోవడానికి ఎన్నో చోట. ముఖ్యంగా మొబైల్ ఫోన్ అనేది ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతున్నది, ఎక్కడ జరుగుతున్నది అనేది క్షణాల్లో మనకి చేరవేసేస్తున్న ఒక ప్రధానమైన సాధనం. మరి ఆ సాధనాన్ని ఉపయోగించే విధానంలో అందరూ ఒకే విధంగా ఉన్నారా అంటే కొంతమంది యువత కొంచెం దాని ఉపయోగంలో పెడదావ పట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి పెడదావ అంటే, అవసరానికి ఉపయోగించుకుంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ ముఖ్యంగా ఈ మొబైల్ ఎలా అయిపోయిందంటే ఆటలు ఆడుకోవడానికి, లేకపోతే సోషల్ మీడియాతో కాలక్షేపం చేయడానికో, లేకపోతే వీడియోస్ చూసుకోవడానికో రకరకాల కారణాలతో వారికి తెలియకుండానే వాళ్ళ అమూల్యమైన సమయాన్ని చాలా వృధా చేసుకుంటున్నారు. దీనివలన కాలం అనేది కరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి బలహీనతలు ఉన్న వాళ్ళు దీని వినియోగంపై కొన్ని పరిమితులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆలోచన ఉండటం పర్వాలేదు. ఆ నేర్చుకునే దాంట్లో మన బలహీనతలకి జోడించామనుకోండి, ఏదో ఒక విషయం కోసం తీసి ఆ దానికోసం మనం చర్చ చేస్తూ ఉంటే ఇంకొక విషయం మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దానికోసం ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళటం, ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం తీరా చూస్తే నిమిషాలు గంటలు అవుతుంది, గంటలు రోజులు అవుతుంది, మనం అనుకున్నది తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. అందుకనే మొబైల్ ఫోన్ వినియోగం కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం మనకి పరిమితులు పెట్టుకుంటే మంచిగా. ఇంకా ఏంటంటే ఈ స్పష్టమైన లక్ష్యాలు, అంటే ఏవైతే యువత జీవితంలో ఏర్పరచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నామో అలాంటి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులు, ఇటు కుటుంబంలోని వ్యక్తులు, ఇంకా గురువులు ఎంతోమంది సహకరిస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. ప్రధానంగా సమాజంలో మీకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని మీరు సంపాదించుకోవాలంటే ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించాలి, ఇతరుల మనస్తత్వాన్ని చదవాలి, ఎవరూ చేయని పనులు మీరు చేసి ఉండాలి. అప్పుడే కదా మనం స్వామి వివేకానంద అన్నట్లు నూతన సమాజాన్ని నిర్మించగలిగేది. యువవాణి యువజనుల కార్యక్రమం మనం తర్వాత వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు

0: సంధ్యా రాగాలు చిత్రగీతాలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సంధ్యారాగల్లో మొదటగా వినబోతున్న పాట నిన్నే పిల్లాడ తచ్చిత నుంచి రాజేష్ పాడిన పాట.

సంధ్యారాగాలు వింటున్నారు. తర్వాత ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ చానకి పాడిన పాట.

0: సంధ్యా రాగాలు వింటున్నారు.
1: తర్వాత మెరుపు కళ్ళల చిత్రం నుంచి హరిహరన్ సాధన సర్గం పాడిన పాట, గీత రచన వేటూరు సుందరరామూర్తి, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తర్వాత వినపడుతున్న పాట రాజ్కోట్ సంగీత సారథ్యంలో మనో ఎస్ చాన్కి పాడిన పాట. చిత్రం లంకేశ్వరుడు.

సంధ్యారాగంలో చివరికి వినిపోతున్న పాట బొంబాయి పీరియడ్ చిత్రం నుంచి కీరవాణి స్వరపరిచి గానం చేసిన కెఎస్ చిత్రరాజు గానం చేసిన గీతం. ఇది గీత రచన చంద్రబోస్. వినండి.

0: సంధ్యారాగం చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డిసి హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి

0: అర్హతలు: ఎల్డిసి హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5th నుంచి June 4th వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్, మొత్తం ఖాళీల సంఖ్య 10, అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయో పరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 మే 2026 నుంచి 4 జూన్ 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 30th వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCల ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి 37 ఏళ్ళ మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹1500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ₹1000, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 మే 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. గాల్లో తేమ 73%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 28.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గాల్లో తేమ 60%. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది. 1-2 వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే అవకాశం రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల కంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు, అంటే జూన్ 2వ తేదీ వరకు వాతావరణ హెచ్చరిక. తమిళనాడు ఇంకా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం నుంచి తీరం వెంబడి, అదేవిధంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లోనూ, ఇంకా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, అలాగే ఉత్తర అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనది ఈదురుగాలు వేస్తాయి. ఈ గాలుల వేగం క్రమేణా 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబోయే 5 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని

వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం, ఆర్యచిత్ర నుంచి సాగర్ పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక

0: ఇక పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను కూడా 15 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డెఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా

0: లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్ధిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ
1: పిఎం కిసాన్ మోడీ చేస్తుంటారు. ఇది వల్ల రైతుకి చాలా ఉపయోగం ఉంది. మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెంచుకోవటం ఎంతో అవకాశం రైతులకి. మోడీ గారు చాలా మంచి పని చేస్తారు, రైతులకి చాలా అనుభవం ఉన్నారు.
0: రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చన్యాయాలయేభ్యః 3 మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. శిక్షామంత్రిణా ధర్మేంద్రప్రధానేన పరీక్షాపరాధవిరుద్ధం కఠోరకార్యాచరణాయ యోగ్యఛాత్రాణాం రక్షణాయ చ ఆశ్వాసితం. పిఎం సూర్యాఘర యోజనయా ప్రముఖం లక్ష్యం ప్రాప్తం. అస్మిన్ ప్రాయః 40 లక్షాని గృహాణి రూఫ్ టాప్ సోలర్ ఇత్యేతం అంగీకృతవంతః. భారత ఋతు విభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృత్ వృష్టేః, అనేకేషు రాజ్యేషు సామాన్యాత్ అధికం యావత్ ఉష్ణతరంగస్య స్థితేః చ సంభావనా ప్రకటితా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే మహారాజా యాదవీంద్ర సింహ్ అంతరాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే న్యూ చండీగఢ్ నగరే మహత్వపూర్ణే క్వాలిఫయర్ ద్వితీయ స్పర్ధాయాం గుజరాత్ టైటన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సర్వోచ్చ న్యాయాలయేన సంపూర్ణే దేశే సర్వేషాం ఉచ్చన్యాయాలయానాం కృతే నిర్దేశః ప్రదత్తః యత్ ఆరక్షిత నిర్ణయాః 3 మాసాభ్యంతరే ఏవ ప్రదాతవ్యం. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నిర్ణయ ఘోషణాయాం విలంబః వాదినాం కృతే

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇవాళ మన కార్యక్రమం లైవ్ న్యాసం, ఆ తర్వాత వికాసం. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత శ్రీ జంజాల శరత్బాబు గారు ఆకాశవాణితో తమ అనుబంధాన్ని పంచుకుంటారు. మరి సాయం సమయంలో లైవ్ న్యాసం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లయ విన్యాసం. శ్రీ ఇనుపకుర్తి కిషోర్ కుమార్ డోలు వాద్య లయ విన్యాసం వింటారు. వినండి ఆదితాళం.

లయ విన్యాసంలో మీరింతవరకు శ్రీ ఇనపకుర్తి కిషోర్ కుమార్ డోలుబాధ్య లయ విన్యాసం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: సాయం సమీర్ వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సాయం సమీర్ వింటున్నారు. ఇప్పుడు వికాసం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం భారతీయ గ్రామీణ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఈ పథకం 2000 డిసెంబర్ నెల 25వ తేదీన ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటంటే గ్రామీణ

ప్రాంతాల్లో అన్ని కాలాల్లో అంటే ఎండాకాలం, వర్షాకాలం, మరి విపరీతమైన శీతోష్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా చెక్కు చెదరని రోడ్లు వేయటం అంటే ఒక శాశ్వత ప్రాతిపదిక మీద రోడ్లు వేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమిటి ఈ ముఖ్య ఉద్దేశం వెనుకలున్న లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలి ఉద్దేశంతో పల్లెలను మంచి అంటే పల్లెలకు మంచి రవాణా సౌకర్యాలు కల్పించి విద్య, వైద్యం, మార్కెటింగ్ కేంద్రాలని దగ్గర చేసే ఉద్దేశం ఈ పథకంలో ఉంటుంది. అలాగే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు సకాలంలో అమ్ముకోవడానికి, మరి సకాలంలో అమ్ముకోవాలంటే ప్రధాన మార్గం అనేది ఒకటి ఉండాలి. ఆ మార్గాన్ని ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా నిర్మించడం జరుగుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, రైతులకు ఆదాయం పెరిగితే, వ్యవసాయ ఉత్పత్తులు జరిగితే గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి చెందుతూ ఉంటాయి, స్వయం సమృద్ధి చెందిన గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి దిశగా పోతూ ఉంటాయి. అంటే ఒక వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం అంటే దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడం అనేది మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే సాధారణ ప్రాంతాలు అదే ప్లెయిన్ ఏరియాస్ కానీ మనం చెప్పుకునే మామూలు కోస్టల్ ఏరియాస్ కానివ్వండి, ప్రధాన ఎటువంటి అవకతవకలు లేని ప్రాంతాలు, అవకతవకలు మీన్స్ రాళ్ళు, రప్పలు, కొండలు ఇలాంటివి లేని ప్రాంతాలు, సాధారణ ప్రాంతాలు అయితే 500 ఆ పైన గ్రామ జనాభా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఇంకా ఎడారి ప్రాంతాలు అంటే ఇసుకతో కూడిన ప్రాంతాలు, మంచు ప్రాంతాల్లో అయితే 250 మంది పైగా జనాభా ఉంటే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఏమిటి ఈ పథకం ద్వారా పొందే ప్రయోజనం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయిలో అందిస్తుంది, నాణ్యమైన రహదారులు ఈ పథకం కింద రూపుదిద్దుకుంటాయి, పట్టణాలు ఈ గ్రామాలు అనేవి పట్టణాలతో అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అంటే పట్టణ ప్రాంతాల్లో పండిన వస్తువుల్ని అది గ్రామీణ ప్రాంతాల్లో పండిన వస్తువుని పట్టణ ప్రాంతాల్లో అమ్ముకోవడం, అక్కడున్న ప్రమాణాలని అంటే విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు ప్రాథమిక విద్య తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి, వ్యవసాయదారులు వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఈ రోడ్లు ఎంతగానో సహకరిస్తున్నాయి. ఇంకా ఈ సక్రమంగా ఈ రోడ్లు వేయటం వలన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మునుపటి కంటే ఎంతో ముందుకు దూసుకుపోయిందనేది 25 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధిలో భాగమే అని చెప్పాలి. గ్రామీణాలను పట్టణాలతో అనుసంధానించి దేశ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల భాగస్వామ్యం చేసిన ముఖ్య పథకం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన.

0: 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత శ్రీ జంధ్యాల శరత్ బాబు గారు ఆకాశవాణితో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు వినండి.
1: శ్రవణ భాగ్యరేఖ విశాఖ. ఆకాశవాణి అందరికీ తెలిసిన పేరు. విశాఖపట్నం ప్రతి ఒక్కరికి తెలిసి ఉన్న ఊరు. అప్పుడు 1936, ఇది 2026. మధ్యలో 9 పదుల సంవత్సరాలు. ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా పలు తరాల వారికి ఆత్మీయురాలు ఆకాశవాణి. భాష, సాహిత్యం, వికాస ప్రకాశాల పరంగా తనది ఉదాత్త బాణి. ఆకాశం అంటే సూర్యాదులు ప్రకాశించే చోటు అంటుంది నిఘంటువు. వాణి అనే పదానికి విద్య అనే అర్థం చెబుతుంది. కలగలిపితే ఆకాశవాణి అనేది వెలుగులమ్మ ఒడి బడి. అప్పట్లో తెలుగు విశ్వవిద్యాలయ అధిపతిగా ఉన్న తూమాటి దొణప్ప ఆకాశభారతి పేరిట పుస్తకం రాశారు. అందులోని ఒక శీర్షిక చెదరని లక్ష్యం చెరగని ముద్ర. ఈ పదబంధం ఆకాశవాణికి, అందున విశాఖ రేడియో స్టేషన్కి 100% వర్తిస్తుంది. తెలుగులో కొత్త వెలుగు అనేది దొణప్పవారి మరో రచన. ఆకాశవాణి సైతం అంతే. తెలుగును సదా వెలిగిస్తూ వస్తున్న అఖండ జ్యోతి. వార్తలు, సమాచార కథనాలు, వినోద కార్యక్రమాలు, ఈ మూడింటి ఏకశ్రవణ రూపమే రేడియో స్టేషన్. అందరికీ ప్రతి వారికి హితం, అదేవిధంగా సర్వ ఆరోగ్య సుఖప్రదం. విద్య, ఉద్యోగం, సంగీతం, సాహిత్యం, వ్యవసాయం, పారిశ్రామికం, శాస్త్రాలు, కళలు, పరిచయాలు, ముఖాముఖి కార్యక్రమాలతో రోజంతా వినుల విందు. విశాఖ కేంద్రం నుంచి ప్రసారాలు కాలక్రమంలో మరెంతో విస్తరించాయి. శ్రీకాకుళం మొదలు రాజమండ్రి వరకు నిత్య నిరంతర పరంపర. సమాజపరంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా కూడా విశాఖ కేంద్రానిది చిరకాల ప్రశస్తి. శ్రవణానందాన్ని కలిగించి పెంచే ప్రతి కార్యక్రమము ఇక్కడి నుంచే. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహులు గిడుగు వెంకట రామమూర్తి ఇక్కడి శ్రీకాకుళం ప్రాంతీయుడే కదా అన్నట్లు ఆయన సజీవమైన తెలుగు గురించి

మద్రాసు కేంద్రం నుంచి తొలి ప్రసంగం చేసిన ముఖ్యులు. ఆకాశవాణిది రసపోషణ. ప్రధానంగా విశాఖ కేంద్రం ఎప్పుడు ఎక్కడ ఎటువంటి కళాత్మకత ఉన్నా దరిచేరి చేరదీసి అక్కున చేర్చుకుంటుంది. నన్ను అంతే, భాష సారస్వతం కళా ప్రక్రియల గురించిన ప్రసంగాలను నాతో చేయించింది. మత సామరస్యాన్ని పెంపొందించే ధారావాహికలను నా గళం నుంచి ప్రసారం చేసింది. పరిధిలోని ఉన్న అన్ని ప్రాంతాల వారికి అనేక విధాలుగా సమధిక ప్రోత్సాహం ఇవ్వాలన్నదే విశాఖ స్టేషన్ నినాదం విధానం. కార్యక్రమాల రూపకల్పనలో సమర్పణలో ఎంతగానో మిన్న. ప్రజల వాణి ఆకాశవాణి. ఆకాశవాణి పరిమళాలు, ప్రసార ప్రముఖులు, ప్రసార రథ సారథులు, రేడియో నాటకాలు పరిశీలన, అలనాటి ఆకాశవాణి, ఆకాశవాణి తీరుతెన్నులు, ఇలా ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. రేడియో, ఎఫ్ఎం రేడియో సిగ్నేచర్.

0: ని పెంపొందించే ధారావాహికలను నా గళం నుంచి ప్రసారం చేసింది. పరిధిలోని ఉన్న అన్ని ప్రాంతాల వారికి అనేక విధాలుగా సమధిక ప్రోత్సాహం ఇవ్వాలన్నదే విశాఖ స్టేషన్ నినాదం విధానం. కార్యక్రమాల రూపకల్పనలో సమర్పణలో ఎంతగానో మిన్న. ప్రజల వాణి ఆకాశవాణి. ఆకాశవాణి పరిమళాలు, ప్రసార ప్రముఖులు, ప్రసార రథ సారథులు, రేడియో నాటకాలు పరిశీలన, అలనాటి ఆకాశవాణి, ఆకాశవాణి తీరుతెన్నులు, ఇలా ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. రేడియో, ఎఫ్ఎం రేడియో, సిగ్నేచర్ ట్యూన్స్ వంటి రచనలు ముద్రితమయ్యాయి. ప్రణాళిక, పరిశీలన, పరిశోధన, సమర్పణ, స్థూలంగా ఇది సమగ్ర స్వరూపం. అందరి భాగస్వామ్యంతోనే ఎంతెంతో చేరువ అయింది విశాఖ కేంద్రం. అందరి ఇళ్లల్లోనూ ఒకేసారి రేడియో మోగి ఆ వీధి వీధంతా మైక్ పెట్టిన అనుభూతి గతంలో కలిగేది. కాలక్రమంలో ఎన్ని మార్పులొచ్చినా, చేర్పులు చోటు చేసుకున్నా, ఆకాశవాణి ఆకాశవాణే. విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, గాయని గాయకులు, అన్ని వయసుల వారి స్వరాలను శ్రోతల ప్రపంచానికి వినిపించింది రేడియో స్టేషనే. ప్రత్యేకించి విశాఖ కేంద్రంతో నాది మనోహర మైత్రి, మధురతర సదానుభూతి.
1: 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత శ్రీ జంధ్యాల శరత్బాబు గారు ఆకాశవాణితో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం వింటున్నారు.

వర్షం చిత్రించి సాగర్ సుమంగిరి పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు. వివరాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కిత్తూరి శ్రీనివాస నరసింహమూర్తి వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారం ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గద్యం ఇంకా కీర్తనలు వింటారు. 6:30 చెందిన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. పొలం పనులు యథావిధిగా 6:35, ఇందులో సహజ వ్యవసాయానికి సిద్ధమవుదాం వివరాలు వింటారు. 7:15 ఉదయ సమయంలో భాగంగా నేటి మటగా గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆ తర్వాత 90 వసంతాల ఆకాశవాణి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెళగాం భీమేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం లలిత సంగీతంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అల్లనాటి మధుర భావగీతాల కార్యక్రమించి కొన్ని గీతాలు వింటారు. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి ఇత్యాది అంశాలు 7:15 ఉదయ సమీరంలో భాగంగా, 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ సిహెచ్ చిట్టిబాబు వీణావాద్య సంగీతం ప్రసారమవుతుంది. శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం. 9:00 పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబం, 10:30 90 ఏళ్ల ఆకాశవాణి పేగుముడి నాటిక వింటారు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, సహకారం శ్రీ కె మధుసూదన్, శ్రీ బహదూర్ షా రామ్మోహన్. 2:30 సైనిక మాధురి. అంతకుముందు 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువ్వాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమం, ఆ తర్వాత వికాసం, అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి. రచయిత శ్రోత శ్రీ బివి అప్పారావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. ఇక రేపు రాత్రి 7:00 ప్రసార విషయాలు, 7:15 పల్లె సేమల వ్యవసాయదారుల కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05.

ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో రాత్రి 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి ఎలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజిఎస్ కుమారి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత మన భూములు సేంద్రియ కల్పన నిల్వలు పెంపుదలకు సూచనలు డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల రాజ్యమంత్రి. అనంతరం జానపద గీతం, ఆ తర్వాత వ్యవసాయ సమాచారంలో సమీకృత వ్వసాయ ఉపయోగాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి పంతుల రమ గానం వింటారు. శ్రీ మొట్ట

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జైడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు

0: రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతుందని తెలియజేశారు.
1: LPG production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ, 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా, మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ, బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను 2 జూలై వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ, ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ధి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల

కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యశలీలా శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు 1 జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా, ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా, గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సేమలు. వ్యవసాయదారుల కార్యక్రమం. పల్లె సేమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శ్రోత తమ అనుబంధాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత పరిచయ కార్యక్రమం, ఇంకా వ్యవసాయ సమాచారం వింటారు. 90 వసంతాల ఆకాశవాణి వివరాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-222.

0: 333.
1: పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి. యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
2: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి. వ్యవసాయ పరిశోధనా స్థానం యలమంచిలినందు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. రైతులు విత్తనం నేలలో వేసినప్పటి నుండి కోత కోసే వరకు ఎంతో శ్రమించి ఆరుకాలం పంటలు పండించి అధిక నికరాదాయం పొందడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖతో పాటుగా రైతు సేవలో ఆకాశవాణి కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పాలి. ప్రస్తుతం తగ్గుతున్న వ్యవసాయ భూమిలో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలంటే ఉత్పాదకతను పెంచడం ఎంతైనా అవసరం. అలా ఉత్పాదకత పెరగాలంటే సామాన్య రైతుకు అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని చేరవేయాలి. ఈ అనితర బాధ్యతను ఆకాశవాణి కేంద్రం తీసుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను గూర్చి, యాజమాన్య పద్ధతులను గూర్చి, చీడపీడల నివారణను గూర్చి, కోత అనంతర పరిజ్ఞానం, యాంత్రీకరణ, ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలపై అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు అధికారులతో అవగాహన కల్పిస్తూ రైతుల నికర ఆదాయం పెంచడంలో ఎంతో విశేషమైన సేవలను అందిస్తోంది. దీనిలో భాగమైన నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. రైతులు కూడా ఆకాశవాణి కార్యక్రమాలు గూర్చి వారి అనుభవాలను పంచుకోవడం ఎన్నోసార్లు జరిగింది. ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు పంటల ప్రణాళిక మరియు యాజమాన్యంలో ఎంతో ఉపయోగపడుతున్నట్లు కూడా రైతులు అవగాహన కార్యక్రమాల్లో తెలపడం వంటి విశేషాలను చూస్తే రైతులకు ఆకాశవాణి కార్యక్రమాలు ఎంత చేరువయ్యాయో అర్థమవుతుంది. చివరిగా ఆకాశవాణి వారి కార్యక్రమాలు మరియు వారి సిబ్బంది సేవలు చిరస్మరణీయం.
1: 90 వసంతాల ఆకాశవాణి. యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు మన భూములు సేంద్రియ కర్బన నిల్వలు పెంపుదలకు సూచనలు. డాక్టర్ డి శ్రీనివాస్, వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల రాజమండ్రి. వీరితో పరిచయ కార్యక్రమాన్ని ఇద్దాం.
3: శ్రోతలకు నమస్కారం. మన వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి పదార్థాలని నేలకు అందిస్తూ ఉంటాం. వాటిల్లో మనము సేంద్రియ పదార్థాలు, అలాగే రసాయనిక ఎరువులు, ఇవన్నీ కూడా మనము భూమికి కలుపుతూ ఉంటాం. గతంలో మన పెద్దలు, ముఖ్యంగా మన తాతలు, నాన్నలు వీళ్ళంతా కూడా సేంద్రియ పదార్థాన్ని బాగా కలిపేవాళ్ళు. కానీ కాలం మారింది. మారినటువంటి కాలంతో పాటుగా వాడేటువంటి ఎరువులు, ముఖ్యంగా రసాయనిక ఎరువులు వాడక బాగా పెరిగింది. మరి దీని ప్రభావం వల్ల భూమిలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు సేంద్రియ పదార్థం నేలలో వేస్తే ఏమవుతుంది? అది లేకపోతే ఏమవుతుంది? ఈ విషయాలన్నీ మరి రైతు సోదరులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దీని మీద అవగాహన కల్పించడం కోసమే ఈరోజు మృత్తిక శాస్త్రవేత్త, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి అసలు దీని ప్రాధాన్యత ఏంటి, దీని అవగాహన ఏంటి, నిల్వ ఎలా పెంచుకోవాలి ఈ సేంద్రీయ కర్బనాన్ని అనేది మనం మాట్లాడుకుందాం. డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: వ్యవసాయంలో అసలు ఈ సేంద్రీయ కర్బనం అంటే ఏంటంటారు, ఇది నేలలో ఎలా ఉంటుంది, ఇది ఎలా అర్థం చేసుకోవాలి రైతు?
4: సేంద్రీయ పదార్థ అవగాహన చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే వార్తాపత్రికలను చాలా విషయాల్లో వాతావరణం వేడెక్కిపోతుంది, భూమి వేడెక్కిపోతుంది మాట్లాడుకుంటూ ఉంటాం. దీని ముఖ్యంగా మూడు రకాల వాయువులు కారణమవుతాయి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, రెండోది మీథేను, మూడోది నైట్రస్ ఆక్సైడ్. వీటన్నిటిలో కార్బన్ డైఆక్సైడ్ చాలా ప్రధానమైనది వాతావరణం వేడెక్కడానికి. ఎందుకంటే మనందరికీ తెలుసు 17వ శతాబ్దం నుంచి పారిశ్రామికీకరణ మన దేశంలోనూ ప్రపంచంలో కూడా మొదలైంది. అప్పటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాయువులు పెరిగినట్లు కూడా మన గణాంకాలు కూడా చెప్తున్నాయి. 10 సంవత్సరాల సగటు తీసుకున్నట్లయితే 0.17 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్టు రికార్డ్ అయింది. ఎంత ఉష్ణోగ్రత పెరిగిందో దానికి అనుగుణంగానే కార్బన్ డైఆక్సైడ్ మన వాతావరణంలో పెరుగుతూ ఉంటే దానివల్ల భూమి కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఇది ఒక ప్రధానమైన కారణం.

0: ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ వాయువు మనకి పెరుగుతుందో, అంటే దాని అర్థం ఏంటంటే మనకి భూమిలో ఉన్న సేంద్రియ పదార్థము వాతావరణ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది విచ్ఛిన్నమైపోయి ఆ కార్బన్ బయటికి పోయి కార్బన్ డై ఆకాశంలో కలిసిపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం రైతులకి చెప్పే భాషలో మనం తీసుకున్నట్టయితే కార్బన్ డైఆక్సైడ్ మారిందంటే మన కార్బన్ నిలవలు తగ్గిపోతున్నాయని ఒక మంచి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు.
1: ఓహో,
0: రైతు సోదరులకి ఇంకో రెండు మూడు విషయాలు ఇక్కడే మనం చర్చించుకోవాలి.
1: చెప్పండి,
0: అసలు మన దేశంలో నేలలో ఈ కార్బన్ నిలవలు ఎంత మోతాదులో ఉన్నాయి
1: ఇప్పుడు
0: ప్రస్తుత పరిస్థితుల్లో? మన దేశంలో సుమారు 90% నేలలో కార్బన్ చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పచ్చు, అంటే 0.5% కన్నా తక్కువ ఉన్నాయి. ఇది కూడా మన వాతావరణ పరిస్థితులపై ఆధారపడుతూ ఉంటుంది. మనకి రెండు రకాల నేలలు ఉన్నాయి. ఒకటి సమశీతోష్ణ నేలలు, అంటే ఆ ప్రాంతం ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది, మధ్యస్థంగా వర్షపాతం ఉంటుంది, అక్కడ సేంద్రియ పదార్థం తొందరగా కుళ్ళే పరిస్థితి ఏర్పడదు. ఎందుకు? ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ స్థాయిలో కార్బన్ నేలలు ఉంటాయి. రెండో రకం నేలలు అంటే ఉష్ణ మండల నేలలు. ఇక్కడేంటి, మనకి వేడి ఎక్కువ, వర్షపాతం పూర్తిగా తక్కువ, ఇక్కడ తయారైన సేంద్రియ పదార్థము తొందరగా విచ్ఛిన్నం కాబడి అది కార్బన్ డైఆక్సైడ్ మారిపోయి మనకి పైకి వెళ్ళిపోతాం. సో ఈ రెండు రకాల నేలల పరిగణన తీసుకుంటే ఉష్ణ మండలాలు సేంద్రియ కార్బన్ నేలలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గతంలో మన పూర్వీకులు ఎక్కువగా సేంద్రియ పదార్థాన్ని భూమికి కలిపేవాళ్ళు. ఇప్పుడు మామూలుగానే రైతులు వాడటం తగ్గించారు, దానికి తోడు భూమి వేడెక్కుతోంది, దానివల్ల ఎక్కువగా మీరు అన్నట్టుగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తయారవుతుంది, భూమిలో ఉన్నటువంటి కార్బనం విచ్ఛిన్నం అవుతుంది. ఈ రెండు కారణాల వల్ల భూమిలో తగ్గిపోయేటువంటి ఈ సేంద్రియ కార్బనం మరి ఏ విధంగా మన నేల మీద కానీ పంటల మీద కానీ ప్రభావం చూపిస్తుంటారు?
0: ఈ సేంద్రియ కార్బనం అనేది ఒక ముఖ్యమైన విషయాన్ని పరిగణలో తీసుకోవాలండి. రైతులకు కూడా తెలియజేస్తున్నాము, నేలలో ఉన్న కోటానుకోటు సూక్ష్మజీవులకి ఇది ఒక ఆహార పదార్థం. అంటే సేంద్రియ పదార్థం అంటే ఏంటి అని మనకు చిన్న చర్చ అనుమానం వస్తూ ఉంటుంది. పంట కోయగానే మిగిలిన మోళ్ళు కానీ, లేకపోతే మన వరిలోని దుబ్బులు మోళ్ళు కానీ, రాలిన ఆకులు కానీ, ఒకవేళ చనిపోయిన జంతు కళేబర కానీ, ఇవన్నీ కూడా సేంద్రియ పదార్థం కింద మన పరిగణలోకి తీసుకుంటాం.
1: అంటే జీవం ఉన్నటువంటి పదార్థం ఏదైనా సరే
0: సేంద్రియ పదార్థం కింద పరిగణలో తీసుకుంటాం. మనకి ఒక నేలను చూసినట్లయితే పూర్తిగా కుళ్ళిపోయి ఉంటుంది సేంద్రియ పదార్థము, ఒకటే సగమే కుళ్ళిపోతుంది, అసలు కుళ్ళకుండా ఉంటుంది, అంటే కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుంది
1: అది
0: కుళ్ళడానికి అన్నమాట సమయం. ఇది ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాతావరణ ప్రభావం వల్ల ఉష్ణ మండలం అయితే ఒకలాగాను, సమశీతోష్ణ ఒకలాగాను మార్పులు చెందుతూ ఉంటాయి. అందుకనే పంట పండించే భూమిలో సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ పంట తర్వాత పంట వేసే రైతుల్లో ఈ సమస్య బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పంట తర్వాత పంట తీస్తుంటే భూమిని మనం ఎప్పటికప్పుడు దున్నుతూనే పంటమే పంట తీసుకుని అవుతుంటే వాటి నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి.
1: ఇది లోపల ఉన్నటువంటి
0: కార్బన్ నిల్వలు కూడా.
1: కార్బన్ నిల్వలు అంటే ఈ కార్బనం అనేది సిద్ధం కావాలంటే, ముఖ్యంగా పంటలకు పోయబడేలాగా అది సిద్ధం కావాలంటే, భూమి లోపల ఇందాక మీరు అన్నట్టుగా పనికిరానిది జీవం ఉన్నటువంటిది ఏదైనా సరే సేంద్రీయ కార్బనంగా పరిగణిస్తామన్నారు కదా, అది పంటలకు ఉపయోగపడేలాగా మారాలంటే కొంత కార్యక్రమం జరుగుతుంది కదా, అది ఏం చేస్తే ఎలా చేస్తే ఎలా తయారవుతుంది అది?
0: ఇంతకుముందు మన రైతు సోదరులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడేవారు.
1: అవును,
0: పశువులు పెంట అయితేనేమి, కోళ్ళ పెంట అయితేనేమి, అవన్నీ వాడుతూ ఉండేవారు.
1: సో
0: ఆ పశువుల పెంటలు మనం పరిగణలో తీసుకుంటే మన అందరికీ తెలిసిందే, నత్రజని, భాస్వరం, పోషకాలు అందులోనే ఉంటాయి. దాంతోపాటు కొంత సేంద్రియ పదార్థం కూడా పంటకి అందుతూ ఉంటుంది, నేలకు కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే భూమిలోని భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. అందుకనే సేంద్రియలు వాడమని రైతులకు మనం చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు కొన్ని నేళ్ళకి నీటి పీల్చుకునే శక్తి వస్తుంది, కొన్ని నేళ్ళు గాలి ప్రసరణ బాగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎర్ర నేలలు అనుకోండి, నీరు బాగా పీల్చుకునే శక్తి రావాలంటే సేంద్రియ పదార్థం అంటే అది సేంద్రియ ఎరువులు ద్వారా వేస్తాం, పశువుల ఎరువు అయితేనేమి ఏదైతేనేమి. అదే కొన్ని నల్ల భూములకి ఏంటి, గాలి పీల్చుకునే శక్తి ఉండదు, గడ్డగట్టిపోతూ ఉంటాయి, దానిలో ఉండే మన కణాలన్నీ మూసుకుపో ఉంటాయి. అలాంటి వాటికి సేంద్రియ ఎరువు వేసినట్టయితే అది పూర్తిగా తెరుచుకోబడి గాలి ప్రసరణ బాగా గోళ్ళు వారుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఒక విధం ద్వారా మనం ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువులను, పశువులు ఎరువులు అలాంటివి వేసుకోవచ్చు. ఇవి కాకుండా మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, వ్యర్థ పదార్థాలు పట్టణంలో దొరుకుతూ ఉంటాయి, మన కూరగాయలు కానీ రైతు బజార్లు కానీ, వాటిని కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి చుట్టూ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా రైస్ మిల్ అయితే మనకి వరి పొట్టు వస్తూ ఉంటుంది, తర్వాత చెరుకు పిప్పి, తర్వాత ఏమో మన షుగర్ కేన్ ఫ్యాక్టరీ నుంచి కూడా మనకి ఫిల్టర్ మడ్డీ కూడా
1: వస్తుంటుంది.
0: ఎందుకంటే ఈ ఫిల్టర్ మడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో ఫ్యాక్టరీలు తీసి ఆ చుట్టుపక్కల అంతా చెరుకు మడ్డి ద్వారా మనకి ఎక్కువ సేంద్రియ పదార్థము నేలకు అందుతూ ఉంటుంది. ఉదాహరణకు మనకి

0: టన్నుల చెరుకు నుండి 3 నుంచి 4 టన్నుల చెరుకు మడ్డి లభిస్తుంది. అదొకటి. రెండవ అంటే 1 టన్ను చెరుకు మడ్డి 2 టన్నుల పశువుల ఎరువుతో సమానం. ఇది ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే, రైస్ వదలకి ఇప్పుడు పశు సంతతి లేదు, పశువులు లేవు. సో ఎలాగ మన సేంద్రియ అందిస్తామనేసరికి ఇలాంటి పరిస్థితులు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఎకరానికి సుమారు 5 టన్నుల వరకు చెరుకు మడ్డి వేసుకున్నట్లయితే మన నేలకు సేంద్రియ పదార్థంతో పాటు పోషకాలు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పినట్లుగా రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి సేంద్రియ పదార్థాన్ని నేలకు అందించడానికి, చెరుకు మడ్డి కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ కోడిపెంట కానీ గొర్రెపెంట కానీ ఇట్లా. వీటిలో మనము నేలకేసిన తర్వాత అవి మళ్ళీ సేంద్రియ కర్బనంగా మారి పంటకు ఉపయోగపడేలాగా, నేల ఆరోగ్యం పెంచేలాగా తయారు కావడానికి ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి?
0: ముఖ్యంగా ఏ సేంద్రియ పదార్థమైనా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.
1: ఓహో,
0: ఉష్ణోగ్రతే చాలా ప్రభావితం చేస్తుంది. మన దగ్గర ఉష్ణోగ్రతలు కనుక సరైన మోతాదులో ఉన్నట్టయితే మనకు నిల్వలు పెరుగుతాయి. మన ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మన సేంద్రియ పదార్థంలో ఉండే కార్బనము, కార్బన్ డైఆక్సైడ్ మారి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. ఇప్పుడు రైతులకి మనం సిఫార్సు చేస్తూ ఉంటాము, మాకు పశువులు లేవని చెప్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒక చిన్న సూచన కూడా మనం ఇవ్వచ్చు, ఏమని పచ్చి రొట్టె ఎరువులు వాడుకోండి. పచ్చి రొట్టె ఎరువు అంటే మనం వరి నారు పోసుకుంటాము, తర్వాత మనం వరి నాట్లు పెట్టుకుంటాము. నాటు పెట్టి నెల రోజుల ముందే మనం జనుము కానీ జీలు కానీ శుభ్రంగా చల్లుకుని,
1: పిల్లి పెసర కానీ
0: పూత దశ రాకముందే పొలంలో దున్నుకుంటే చాలా సేంద్రియ పదార్థం నేలకి అనుగుతుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. రైతుకు మాత్రం నీటి వసతి ఉండాలి. ఆ పరిస్థితుల్లో మనం ఒక విషయాన్ని పరిగణలో తీసుకుంటే, మనం సుమారుగా 1 ఎకరానికి 5 నుంచి 7 టన్నుల పచ్చి రొట్టెలు జీలు కానీ, అలాగే మనకి 1 ఎకరానికి 3 టన్నుల పిల్లి పెసర వస్తుంది. అంటే అంత ఎక్కువ మోతాదులో సేంద్రియ పదార్థము వచ్చే అవకాశము ఈ పచ్చి రొట్టెల ద్వారా నేలకు అందుతూ ఉంటుంది.
1: ఇంకొకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి సమశీతోష్ణ స్థితి అలాగే ఉష్ణమండలం అని మనం అనుకుంటున్నాం కదా, ఇది మనం చేయలేనిది. ఒక రైతుగా మనం ఏం చేయలేనటువంటి విషయం. మరి సరే, భూమి వేడెక్కుతోంది, దాని ప్రభావం వల్ల మనకి కార్బనం అంతా కూడా, కార్బన్ డైఆక్సైడ్ మారిపోతుంది అనేది సరే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. రైతుగా నేను చేయగలిగింది ఏమిటి? ఈ పరిస్థితుల్లో సేంద్రియ కర్బనాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ స్థితిలో వేటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?
0: మొట్టమొదటిది మన సేంద్రియ దాన్ని ఏ విధంగా అందించాలో మనకు రైతులు తెలియజేస్తాం. అది పశువులు ఎరువుతాయని, పచ్చటి ఎరువుతాయని. రెండోది ఏంటంటే, సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే పంట కోసిన తర్వాత మోళ్ళన్నీ కాల్చేస్తున్నారు.
1: అవును, కొంచెం
0: దానివల్లే మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మనకు కూడా సేంద్రియ పదార్థం ఉన్నది కూడా నేల నుంచి కొట్టుకుపోతుంది. అందుకని పంటని కాల్చకుండా సాధ్యమైనంత వరకు పొలంలోనే కలుపుకోవాలి. మూడో విషయం ఏంటంటే, వరి తర్వాత వరి అలా ఒకటే పంట వేసుకుంటున్నప్పుడు మనకి సేంద్రియ నిల్వలు తగ్గుగా ఉంటాయి. పంట మార్పిడి చేసుకుని సాధ్యమైనందుకు 2 పంటల మధ్యలో అపరాల సాగులను చేసుకున్నట్లయితే ఆ మూడు ద్వారా కూడా మనకి ఎక్కువ కార్బనం కానీ నత్రజని కూడా మనకి పంటకు అందుతూ ఉంటుంది. మన ఇందాక మాట్లాడుకున్నాం పచ్చి రొట్టె వేసువులు,
1: అవును,
0: పూత దశలో వేసుకున్నట్టయితే ఎక్కువ మోతాదులో మనకి సేంద్రియ పదార్థం వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం ఎప్పుడు పొలం బాగా దున్నుకోవాలి, లోతుగా దుక్కులు చేసుకోవాలని చెప్పుకుంటున్నాం, దానివల్ల కూడా భూమి లోపలి పొరలు కూడా బయటకు ఉపరితలానికి కనబడి ఉన్న కార్బన్ కూడా పోతుందని చెప్పి కొత్తగా అంటే తక్కువ లోతులోనే మనము దున్నడం అని చెప్పాలని మనం సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది.
1: అంతకుముందు లోతు దుక్కులు దున్నటం వల్ల పురుగులు అన్ని చనిపోతాయి, అలాగే కలుపు కూడా తగ్గుతుందని చెప్పేవాళ్ళు.
0: అవసరానికి తగ్గట్టే ఇప్పుడు మనం దుక్కులు చేసుకోవాలి. పొలాన్ని ఎక్కువ మనము దున్నకూడదు, లోతులను చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని నేళ్ళు సాధ్యమైనంత వరకు కోతకు గురవుతూ ఉంటాయి. ఆ నీటి ద్వారా అయితేనేమే దాని యొక్క సహజ నిర్మాణంలో వాళ్ళకి తేడా ఉండవు కానీ అలాంటి చోట్ల మాత్రం కొంచెం ప్రత్యేక జాగ్రత్తల్లో వహిస్తే చాలా మంచిది. ఎందుకంటే నేలలో ఉపరితల నేలకే చాలా శక్తి పోషకాలు ఉంటాయి. ఆ ఉపరిత నేల కొట్టుకుపోయినట్లయితే మనకి పంట వేసుకోవడానికి కూడా అనుగా ఉంటుంది.
1: నిజమే,
0: అది మాత్రం చాలా ముఖ్యమైన విషయము. సహజమైనంత వరకు నేల ఉపరితలాన్ని కప్పి ఉంచాలి.
1: కప్పు ఉంచడం అంటే ఎట్లా?
0: ఏదైనా పంట వేసుకోవడము, పంట వేసుకోవడం పైన
1: నేలను ఆనుకొని ఉండే పంట,
0: క్రాప్ కవర్ అంటే మొత్తం అంతా నేల అంతా పూర్తిగా
1: ఆచ్ఛాదనం లాగా
0: ఆచ్ఛాదనం కప్పబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంటే మన నేల అనేది బయట వాతావరణానికి డైరెక్ట్గా మనకి ఎక్స్పోజ్ అవ్వదు. మనం చూడండి ఎండాకాలం
1: తక్కువ పడుతుంది,
0: మన ఎండాకాలము మనం టోపులు పెట్టుకుంటాం, ఆ విధంగా అలాంటి విధానాన్ని
1: కూడా వేసుకుంటాం.
0: ఆ విధంగా చేసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు చాలా ముఖ్యమైన విషయం కూడా మనకి మర్చిపోకూడదు,
1: ఏంటది,
0: ప్రతిసారి అడవులను కూడా నరుకుతున్నాం. ఆ అడవులు నరుకుతున్నప్పుడే మనకు ఉష్ణోగ్రతలు మార్పులు వస్తాయి. సరైన వర్షపాతాలు పడకపోవడము, మనకు ఒకసారి ఎండాకాలము పెరిగిపోవడము, ఎండలు ప్రతి సంవత్సరం ఎండలు మనం పెరుగుతూనే ఉన్నాయి. సో అది కూడా ఒక ప్రధాన కారణమే. సో ఇవన్నీ మనం చేసినట్లయితే

0: వరకు మనం నిల్వల్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మనం సేంద్రియ పదార్థం ఏదైతే భూమిలోకి వేస్తామో ఆ సేంద్రియ పదార్థం కుల్లటానికి ఒక్కొక్క రకమైన సేంద్రియ పదార్థం ఒక్కొక్క సమయం తీసుకుంటూ ఉంటుంది. అదిగాక దానికి సంబంధించినటువంటి సూక్ష్మజీవులు వేరే వేరే ఉండుండొచ్చు. మరి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా నేలలో మనగలిగితేనే మనం వేసినటువంటి సేంద్రియ పదార్థం కుళ్ళుతుంది. ఈ సూక్ష్మజీవులు బాగా మనగలగాలి, ఎక్కువ ఉండాలి, సంఖ్య తగ్గకూడదు అంటే మనం ఏం చేయొచ్చు?
0: ముఖ్యంగా నేలకు సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ మోతాదులో అందించాలి, మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే సూక్ష్మజీవులు అనేవి ఎలా ఉంటాయంటే మనకి నేలలో ఒక సేంద్రియ పదార్థం అనేది మనకి భూమి మీద వదిలిపెట్టాం. ఉదాహరణకు ఒక జంతు కళేబరం ఉంది, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు చూడండి, కనీసం అందులో ఉన్న ఎముకలు కూడా కనిపించవు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని కోటానుకోట సూక్ష్మజీవులు ఉంటేనే సేంద్రియ పదార్థము కుళ్ళే అవకాశాలు ఉండే మనకు ఉపయోగపడుతుంది. రెండో విషయం ఏంటంటే ఆ సేంద్రియ పదార్థం ఉంటేనే మన నేలలో రసాయన చర్యలు బాగా జరుగుతాయి.
1: ఓహో,
0: అంటే పోషకాలు అందడము, మనకేంటంటే అన్ని పోషకాలు ఒకలాగే దొరకవు, వివిధ రూపాల్లో ఉంటాయి. కొన్ని రూపాలే మొక్కలు తీసుకుంటాయి, కొన్ని రూపాలు అయితే తీసుకోవడానికి అవకాశం ఉండదు. అలా మార్పు చేయడానికి కూడా మనకి సూక్ష్మజీవులు అవసరము, తర్వాత మన యొక్క నేల కూడా దానికి సహకరించాలి. వీటన్నిటిని మిళితం చేసేది మాత్రం సేంద్రియ పదార్థం మాత్రమే.
1: ఈ సూక్ష్మజీవులు నేల ఎట్టా ఉంటే ఎక్కువ కాలం మనగలుగుతాయి? నేల ఆరోగ్యాన్ని బట్టి లేకపోతే నేల లక్షణాలను బట్టి సూక్ష్మజీవులు పెరుగుతాం తగ్గటం దొరుకుతుందా?
0: 15 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్లో సూక్ష్మజీవులకు ఆప్టిమం టెంపరేచర్ అండి
1: బాగా బతకడానికి.
0: మనం ఇచ్చిన అన్ని ఎరువుల ద్వారా పోషకాలు అందడానికి అది ఒక స్థిరమైన మనం ఉష్ణోగ్రత అని చెప్పుకోవచ్చు. అటు తగ్గినా కూడా సూక్ష్మజీవులు పెరగవు, టెంపరేచర్ పెరిగినా కూడా సూక్ష్మజీవులు మనగించాలి. సో ఆప్టిమం టెంపరేచర్ 15 నుంచి 40 డిగ్రీలు. అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా బాగానే జరుగుతాయి.
1: తడి కూడా ఉండాలా సూక్ష్మజీవులు బతకడానికి?
0: కొంతవరకు మన ఆప్టిమం మాయిశ్చర్ అంటాం, సరిపడా
1: తడి ఉండాలి,
0: తడి ఉండాలి.
1: ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మనం అనుకున్నట్టుగా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతూ ఉన్నాం. అసలు కొంతమంది అసలు సేంద్రియ ఎరువులే వేయట్లే, పూర్తిగా రసాయనిక మూటలే వేస్తూ ఉన్నారు. మరి ఇలా కొంతకాలం కొనసాగితే నేలలు ఏం మార్పులు వస్తాయి? ఆ ప్రభావం వల్ల లోపలనట్టు సూక్ష్మజీవులు చనిపోయి గర్భం మరి ఇంకా అసలు తయారు కాదంటారా?
0: ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్న వ్యవసాయం ఇది. కానీ పూర్తిగా సేంద్రియ ఎరువులు కనుక మానేసి రసాయనికలు వాడుతున్నట్లయితే నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందవు. వాటి సంతతి అభివృద్ధి చెందనప్పుడు మన యొక్క పోషకాలు నేలకు ఉపయోగపడవు. సూక్ష్మజీవులకు ఇచ్చే ఆహారమే సేంద్రియ పదార్థం. ఆ సేంద్రియ పదార్థం ఉన్నప్పుడే సూక్ష్మ చర్య బాగా ఉంటుంది. నేలకు భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడి నేల చట్టుబారిపోతూ ఉంటుంది. అంటే మనకు వచ్చిన భూమిని మన తరాలకు కూడా ఆరోగ్యం అందించాలి. దానికి తప్పనిసరిగా మనం సేంద్రియ పదార్థాన్ని ఇస్తే నేల ఆరోగ్యం కానీ నేల సారవంతత కానీ పెరిగే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
1: సహజంగానే నేలలో ఉన్నటువంటి పోషకాలు పంటకు అందాలన్నా కూడా సూక్ష్మజీవులు ఏదన్నా అవసరమా? ఇది మన సేంద్రియ పదార్థం కాకుండా
0: అవసరము.
1: ఎట్లా?
0: ప్రతి పనికి మనం ఉదాహరణకు ఒక మీకు ఒక ఎరువు గురించి చెప్తాను. యూరియా అనేది మన నేలకు అందిస్తూ ఉంటాం నత్రజని సరఫరా కోసం. యూరియా అనేది అమ్మోనియాగా మారాలి. అమ్మోనియాగా మారాలంటే సూక్ష్మజీవి ఉండాలి. అలా కనుక సూక్ష్మజీవి లేనట్టయితే యూరియా యూరియాలాగే ఉండిపోయి గాల్లో కలిసిపోతుంది. అంటే మొక్క అనేది తన రూపంలోకి మారినప్పుడే పోషకాన్ని తీసుకుంటుంది, యూరియాలాగా తీసుకోదు. యూరియాలో ఉన్న నత్రజనిని అమ్మోనియా రూపంలో మారినప్పుడే మొక్క పీల్చుకునే శక్తి ఉంటుంది.
1: ఆ మార్చాలంటే
0: సూక్ష్మజీవి అవసరం.
1: ఆ సూక్ష్మజీవులు బతకాలంటే
0: సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం,
1: దానికి ఆహారం అవసరం,
0: ఆహారం అవసరం.
1: కాబట్టి ఇది ఒక చక్రం లాగా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మనం నత్రజని ఒక రకమైనటువంటి ఎరువు వేస్తాం, భాస్వరం ఒక రకమైన వేస్తాం, పొటాషియం, ఇలా రకరకాల అవసరాలు ఉంటాయి పంటలకు కూడా. అట్లాగే సేంద్రియ పదార్థాల్లో కూడా ఏమైనా రకాలు ఉంటాయా? అవి అన్నీ వేస్తేనే ఉపయోగమా? ఏది వేసినా అన్ని రకాల పోషకాలు దాంట్లో సరిపోతాయా?
0: సాధారణంగా ఒక సేంద్రియ పదార్థం వేసుకున్నట్లయితే ఉదాహరణకు పచ్చి రొట్టెలు వేసుకున్నాం అనుకోండి, పచ్చి రొట్టెలు వేసుకుంటే మనకి సేంద్రియ పదార్థం అందుతుంది, నత్రజని, భాస్వరం, పొటాష్ కూడా అందుతుంది. అంటే ఒక్కొక్క సేంద్రియ ఎరువుగా మాట్లాడుకుందాం, పచ్చి రొట్టె ఎరువుగా మాట్లాడుకున్నట్లయితే మనకి సుమారు 0.5 నుంచి 0.6% అంటే 1 టన్నుకు 5 కిలోలు నత్రజని వస్తుంది. కొన్ని సేంద్రియ పదార్థాల్లో భాస్వరం ఎక్కువ ఉంటుంది, అది వచ్చే ముడి పదార్థం నుంచి వస్తాయి అవన్నీ.
1: ఓహో,
0: ఇప్పుడు మనకి వరిగడ్డి ఉంది, వరిగడ్డి కుళ్ళిన తర్వాత పొటాష్ ఎక్కువ వస్తుంది. అలాగే వచ్చిన వ్యర్థ పదాల ద్వారా ఎంత పోషకాలు ఉన్నాయో వాటి ద్వారా మనకు వస్తుంది. మనకి ఎంతసేపు మాట్లాడుకున్నాం పంట తర్వాత పంట వేసుకోవాలి, అపరాలు వేసుకోవాలి, ఎందుకు చెప్తున్నాము? మామూలుగా సేంద్రియ పదార్థం కుళ్ళడానికి ఒక రకమైన నిష్పత్తి ఉంది, కార్బన్ నత్రజని నిష్పత్తి అంటాం. అది 10:1 ఉందంటే ఆ భూమిలో ఉండే సూక్ష్మజీవులు చక్కగా పనిచేస్తారు, లెక్క పోషకాలు అందుతాయని. అది పెరిగిందనుకోండి మనకి కార్బనము సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.
1: కాబట్టి అందుకే పంట మార్పిడి అనేది చెప్తూ ఉంటాం,
0: చెప్తా ఉంటాం. అంతేంటంటే ఈ కార్బన్ నైట్రోజన్ నిష్పత్తిని స్థిరంగా ఉంచుకోవాలి.
1: ఓహో,
0: మన వరిగడ్డి కనుక కుళ్ళకుండా వేసేసామనుకోండి అది

0: చాలా ఎక్కువ సమయం ఇంకో తొందరగా కుళ్ళదు. అదే మన ఈ జనుము జీలుగు అయితే తొందరగా కుళ్ళుతాయి. అంటే జనుము జీలుగు కర్బన్ నైట్రోజన్ నిష్పత్తి 15:20 మధ్యలో ఉంటుంది. అది వరిగడ్డకి అయితే 80:1 ఉంటుంది.
1: ఓహో,
0: అంటే ఆ యొక్క రేషియో మీదే మన సేంద్రీయ పదార్థము పోషకాలు అందడం అనేది ఆధారపడి ఉంటుంది.
1: ఈ మధ్యకాలంలో డికంపోజర్ అనేవి ఒకటి వస్తూ ఉంది.
0: అవును,
1: అది ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా ఉందా సేంద్రీయ కర్బన్ పెరగటానికి నేలలో?
0: డికంపోజర్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, ఇది ఏ పరిస్థితుల్లో సిఫార్సు చేయడం జరిగిందంటే, ముఖ్యంగా 3 పంటలు వేసే ప్రాంతాల్లో, ముఖ్యంగా గోదావరి డెల్టాలో వరి తర్వాత వీలైతే మూడోసారి వరి పెట్టడం లేకపోతే అపరాలు కానీ చేస్తారు.
1: అవును,
0: వరి తర్వాత వరి మనం చేసేటప్పుడు కాలపరిమితి చాలా తక్కువ ఉంటుంది ఆ యొక్క మన మూళ్ళు కొల్లడానికి.
1: అవును,
0: ఆ టైంలో ఆ డికంపోజర్ని వాడినట్టయితే తొందరగా కుళ్ళుతుంది. కానీ ఆ డికంపోజర్ని వాడినప్పుడు ఏమవుతుంటే, ఆ సేంద్రీయ పదార్థం కూడా పొలంకి చేరుతూ
1: ఉంటుంది.
0: అందులో పోషకాలు అందుతాయి, నేలకు సేంద్రీయ పదార్థం ఉండదు, పోషకాలు కూడా అందిస్తాం.
1: ఏదైనా పదార్థం సేంద్రీయ పదార్థం నేలకు ఇచ్చినప్పుడు తొందరగా సేంద్రీయ కర్బనంగా మారటానికి మనం ఈ డికంపోజర్ లాంటి కానీ ఇంకేదన్నా విడిగా రైతు ఏదైనా తయారు చేసుకుని వాడటానికి అవకాశాలు ఉన్నాయా?
0: చాలామంది ఇప్పుడు చేసుకుంటున్నారు కూడా. ఎంతమంది ఇప్పుడు ఏంటంటే, కొంతమంది ఇప్పుడు ఈ మన కొన్ని రకాల వ్యవసాయాలు వస్తున్నాయి మార్కెట్లో.
1: అవును,
0: సో దాన్ని బట్టి ఏదైనా ముందు డ్రమ్లో పెట్టుకుని చేసుకోవడం అలాంటి పనులు కూడా రైతులు చేసుకుంటున్నారు. ఏదైనా కుళ్ళే పదార్థం అయినట్లయితే మనకి నేలకి సేంద్రీయ పదార్థం అందుతుంది. కుళ్ళంది ఏది వాడినా కూడా మనకి దానివల్ల ఫలితం ఉండదు.
1: ఫలితం ఉండదు. డాక్టర్ శ్రీనివాస్ గారు, చివరిగా ఈ సేంద్రీయ కార్బన్ నిల్వలు మరి పెరగాలి అనే ఉద్దేశంతో రైతుకు మీరు ఇచ్చేటువంటి సూచన ఒక ప్రధాన శాస్త్రవేత్తగా?
0: సేంద్రీయ పదార్థం నిల్వలు పెరగాలనే మన విషయాన్ని పరిగణలో తీసుకుంటే, మనం వేసిన పంటను కాల్చకుండా చూసుకోవాలండి, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనంతా ప్రధానంగా వరి వ్యవసాయము, వరి కోసిన తర్వాత మూళ్ళు వదిలేస్తూ ఉంటాము, మొదటి పంట అయితే రెండో పంట కోసం దాన్ని కాల్చేస్తాము. అలాంటి పరిస్థితి లేకుండా ఉన్నట్లయితే మనకి ఎక్కువ సేంద్రీయ ప్రార్థం వస్తూ ఉంటుంది, ఎక్కువ పొటాష్ కూడా అందుతూ ఉంటుంది దానివల్ల. రెండోది ఏంటంటే మనకి పంట మార్పిడి చేసుకోవడము. మూడోది ఏంటంటే పచ్చి రొట్టెలు వేసుకోవడము. ఇవి ముఖ్యంగా 4 ప్రధాన విషయాలు చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు నేలని లోతుగా కాకుండా పైపైన దున్నుకున్నట్లయితే చాలా మంచిది. చివరిగా నేలను పూర్తిగా కప్పి ఉంచాలి. ఆచ్ఛాదన పంట కింద వేసుకున్నట్లయితే తప్పనిసరిగా అప్పుడు మనం ఎంతసేపు కర్బనాన్ని సేంద్రీయ కర్బనాన్ని నేలలో ఉండేటట్టు చూసుకోవాలి, కానీ బయటికి పోవడం చూసుకోకూడదు.
1: దానికి వీలైనటువంటి పరిస్థితులన్నిటి అన్నీ కల్పించాలి మనం. డాక్టర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా సేంద్రీయ కర్బనం అంటే ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి, అది మన నేలలో ఉండటం వల్ల ఎంత ప్రయోజనకరము, ఇది పెంచుకోవడానికి రైతు సోదరులు ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. మరి భవిష్యత్తులో కూడా నేల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి, అలాగే పంట దిగుబడులు పెరగడానికి, సూక్ష్మధాతువులన్నీ కూడా నేలలో మరి పంటలకు అందటానికి ఈ సేంద్రీయ కర్బనం అనేది ఎంత చక్కగా ఉపయోగపడుతుందో చాలా వివరంగా తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మన భూములు సేంద్రియ కర్బన నిలువలు పెంపుదలకు సూచనలు డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల రాజమండ్రి, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం.
3: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం ఇంకా వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో 57% ప్రజలు వ్యవసాయం ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గడిచిన 60 సంవత్సరాలలో జనాభా 3 రెట్లు పెరిగినప్పటికీ సాగు విస్తీర్ణంలో ఎటువంటి మార్పు లేదు. దీనివల్ల కమతాల సంఖ్య పెరిగి కమతాల సగటు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో వ్యత్యాసం, అలాగే వాతావరణంలో మార్పులు, భూసార క్షీణత, ఇంకా ఏక పంటలు పండించడం, వీటి వల్ల రైతుల ఆర్థిక స్థితిగతుల్లో పురోగతి లేక అనేక మంది రైతులు నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా భూములు నిస్సారమై వాతావరణం, నీరు బాగా కలుషితమయ్యాయి. పెరుగుతున్న జనాభా, ఇంకా తరుగుతున్న కమత విస్తీర్ణం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అలాగే నిలకడలేని దిగుబడులు, అంతకంతకీ పెరుగుతున్న సాగు వ్యయం, వీటి వల్ల రైతులు ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా వ్యవసాయం మీద ఆధారపడే వారి పరిస్థితులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, కోళ్ళు

0: చేపల పెంపకం మొదలైన వాటి మిశ్రమ ఇంకా సమీకృత వ్యవసాయ విధానాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించడం వల్ల పరిమిత విస్తీర్ణంలో పంటల సాంద్రత పెరిగి, నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పాదకత పెరిగి నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పశుపోషణ, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టడం వల్ల సంవత్సరం పొడవునా ఆదాయం లభించి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే పాలు, గ్రుడ్లు, మాంసము, చేపలు, కూరగాయలు ఇటువంటి అవసరాలకి ఉపయోగించడం వల్ల కుటుంబ సభ్యులకి పౌష్టిక ఆహారాన్ని కూడా అందించవచ్చు. పశువులు ఇంకా కోళ్లకి దానాగా వాడుకోవడం వల్ల ఖర్చు తగ్గించడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించగలం. ఇంతేకాకుండా రైతాంగానికి సంవత్సరంలో ఎక్కువ కాలం పని దొరకడం వల్ల గ్రామీణ నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించుకోవచ్చు. కాబట్టి రైతులు కేవలం పంటల సాగు వైపే కాకుండా పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం ఇటువంటి వాటి మీద దృష్టి సారించినట్టయితే వ్యవసాయ రంగంలో నిలదొక్కుని లాభాలు పొందడానికి వీలవుతుంది. దీనిని సమీకృత వ్యవసాయం అంటాం. ఈ విధానంలో అనుబంధ రంగాల కలయిక వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. సమీకృత వ్యవసాయ ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. మొదటిది, సన్నకారు చిన్నకారు రైతులకి పంటల నుండి ఆదాయం నామమాత్రంగానే ఉండడం. రెండవది, పంటల నుండి ఆదాయ సరళి అపగతులు కలిగి స్థిరత్వం లేకుండడం. మూడవది, పంటల నుండి ఇతర సహజ వనరుల పూర్తిగా సద్వినియోగానికి అవకాశం ఉండడం. నాలుగవది, పంటల నుండి పాడి పశువుల వ్యర్థ పదార్థాలు అలాగే ప్రత్యేక పరిస్థితులు కలిగి ఉండడం, వాటిని సద్వినియోగం చేసే.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పల్లె సేముల వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:40, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో జెన్నినెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
2: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీఫ్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
3: నమస్కారం సార్.
2: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
3: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా టైర్ 2, టైర్ 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో

0: మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనిసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనిసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
0: సో ముఖ్యంగా ఈ జెనిసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ టైర్ 2, టైర్ 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మైటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి POC స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేజ్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేజ్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటివి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది, సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు, అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్, వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, EIR 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్, ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2, టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద EIR 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్

0: ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, టైర్ టూ టైర్ త్రీలో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్ళకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది, ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీజెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్ళకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనెసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనెసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటీ రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటీ సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా

ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీటైమ్, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకొని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది.

0: తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకొని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్ ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముందుగా వినండి ఓ పాపాలాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: స్వరమాలిక చిత్ర గీతాలు వింటున్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తర్వాత ఇళయరాజా సంగీత సారథ్యంలో మనో చిత్ర పాడిన పాట వేటూరి గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు రెడ్డి గోవింద గోవింద చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. సంగీతం రాజ్కోటి, గీత రచన సిరివెన్నెల.

0: ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మనం ఎక్కడున్నా మన రేడియో ప్రసారాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఈ పరంపరలో మన ఆకాశవాణికి చెందిన విశేష శ్రోతలు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని పంచుకునేందుకు మన కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారిలో ముఖ్యమైన వారు డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, మరొక శ్రోత వచ్చేసి శ్రీ మరియదాస్ గారు. వీరి గురించి ముందుగా తెలుసుకుందాము. డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, వీరు చిన్నప్పటి నుంచి రేడియో ప్రసారాలు వింటూ ఉన్నారు. ఉదయము వందే మాతరం గీతంతో మొదలుకొని రాత్రి ప్రసారాలు పూర్తయ్యేపటి వరకు, జై హింద్ అని చెప్పేంత వరకు దాదాపు అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు. వీరికి రేడియో పట్ల ఎంత మక్కువ ఉందో, వీరు రేడియోలో ప్రసారమయ్యే ప్రసార వివరాలు మొదటి నుంచి చివరి వరకు రాసుకుంటారట. అలాగే 1993లో వీరు స్వదస్తూరితో రాసుకున్న ప్రసార వివరాలు జాబితా మన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అది చూస్తే ఇంకా చాలా విస్మయం కలుగుతా ఉంది. వీరు ఆకాశవాణి పట్ల ఎంత అభిమానం ఉందో అవగతమవుతుంది. విద్యార్థి దశ నుంచే సినిమా పాటలతో పాటు జానపద గీతాలు, లలిత గీతాలు, బాల గీతాలు, కోలాట పాటలు, రంగస్థలము, జానపదాలు, ఇలా రకరకాల పాటల్ని రేడియోలో వింటూ రాసుకునేవారట. ఈ రాసుకున్న పాటలు తిరిగి మరోసారి ప్రసారమైనప్పుడు వాటిని సరిచూసుకోవడం వీరికి ఒక నిత్య కృత్యంగా మారిందని తెలియజేస్తున్నారు. ఆ పాటలు రాసుకుంటూ దాదాపు 2000 పాటలు తయారు చేశారట. వాటిలో ఎక్కువ భాగం ఘంటసాలవే అని చెప్తా ఉన్నారు. అలా రాసుకున్న పాటలతోనే వీరు తెలుగులో PhD పరిశోధన చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 2020లో PhD పట్టాను అందుకున్నారు. ఇక వీరు ప్రస్తుతం ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: రేడియోతో మీకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా తెలుసుకున్నామండి. మన కర్నూలు ఆకాశవాణికి నిజంగా చెప్పాలంటే 15 లక్షల పైగా శ్రోతలు ఈ రోజుకు ఉన్నారండి. ఇక కర్నూలు ఆకాశవాణి కేంద్రము జడ్చర్ల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మొత్తం కవర్ చేస్తా ఉందండి. ఇక్కడ నుంచి జడ్చర్ల వరకు అంటే 120 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రాయచూరు, మాన్వి, బళ్ళారి,

0: లో కూడా మన ప్రసారాలు వినిపిస్తా ఉన్నాయి. ఇటు చూస్తే ఒకవైపు నంద్యాల, చాగలమర్రి, ఆలగడ్డ ఇటువంటి అంటే కడప స్టేషన్ వరకు మన కార్యక్రమాలు వినపడతా ఉన్నాయి. ఇక ఇటు చూస్తే డోను, గుత్తి వరకు కూడా మన కార్యక్రమాలు వినవచ్చు. మీకున్న అనుభవం గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా? పైగా మీరు జానపద రంగస్థల కళాకారులు కూడా, మరి వాటిని కూడా మాకు పరిచయం చేయండి.
1: రేడియోతో నా అనుబంధం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉందండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్లో ఉండేది. మా అన్నగారు మాకు ఒక రేడియోను ఇచ్చారు ఒకప్పుడు చిన్నప్పుడు. అది దాదాపు 1993 అనుకుంటాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. రేడియో పాటలంటే పాట అంటే రేడియో అని, రేడియో అంటే పాట అని అప్పటి నా నిర్వచనం. పాట అంటే రేడియో, రేడియో అంటే పాట. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ అభిమానం కలిగి రేడియోలో వచ్చే పాటలే పాటలు, ఇంకే పాటలు అప్పటికే మేము వినలేదు. కాబట్టి రేడియోను మేము నిత్య కృత్యంగా చేసుకున్నాం. నిజానికి నా ఉద్దేశంలో, నా వ్యక్తిగతంగా రేడియో నాకు ఒక ఆత్మీయ నేస్తం. ఎప్పుడు నా వెంట ఒక ట్రాన్సిస్టర్ ఉండేదండి. ఎప్పుడు ఆ పొలానికి వెళ్ళినా కూడా ఆ ట్రాన్సిస్టర్ తీసుకుని వెళ్లేవాడిని. దానికి ఒక బెల్ట్ వేసుకొని భుజానికి వేసుకొని తగిలించుకునేవాడిని. కాబట్టి రేడియోతో చాలా అనుబంధం ఉంది. ఉదయం 5:55 రేడియో ఆన్ చేస్తే వందే మాతరం అని మొదలుకొని ప్రసారాలు పూర్తయ్యేదాకా, మళ్ళీ 11:40 రెండో ప్రసారాలు మొదలైతాయి. అప్పుడు ఆ తర్వాత 1:10 పాడి పంట వినుకుంటూ పొలాలు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మా అమ్మ, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి ఆ రేడియోను మేము బాగా వినేవాళ్ళం సార్.
0: ఇకండి, మీరు రేడియో వింటూ పెరిగారు, రేడియో వింటూ మీరు రేడియోలో పాటలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారని చెప్పారు. మరి ఉద్యోగంలో కూడా ఉన్నారు, తర్వాత మిమ్మల్ని రంగస్థలి, తర్వాత జానపద, తర్వాత నాటక రంగం వైపు కూడా మీరు అడుగులు వేశారని చెప్పారండి.
1: నిజం.
0: మచ్చుకు ఒక ఏదైనా ఒక సన్నివేశం మాకు వినిపించగలరా అండి?
1: సంతోషం సార్, రేడియోకు శ్రోతగా నన్ను ఇలా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. దుర్యోధనుని పాత్ర అందరూ విని ఉంటారు సార్, అయితే శకుని పాత్ర నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా సార్. శకుని పాత్ర ఒక ప్రత్యేకమైనది. లేదు, నీ ఊహ సరికాదు, పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపింగులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే గాని పెను వేపవిత్తు, వ్యసనపరుడు, జూదరి, ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వలువలుడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు, నీ శత సోదరులు, నీ యశో రక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గెలిచేసి గొల్లు నన్నవ్వాలి. పాండవుల పంచ ప్రాణములు విల విల విల పోవాలి. అయ్యారే, నాటి మేనల్లోని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా. హా, హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్ల పగ తీర్చనిచో. నేను నీ మేన మామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను. ధన్యవాదాలు సార్.
0: చాలా సంతోషం అండి. నిజంగా మీరు నాటక రంగంలో ఇంత విశేషమైన పట్టు ఉందని మాకు తెలియదు. రేడియో శ్రోతగా మీరు ఎదిగారు, రేడియోనే మీకు భృతి కలిగించిందని చెప్పారు. అది చాలా సంతోషం అండి. ఎందుకంటే 2000 పాటలు రేడియోలో విని దానిపై పరిశోధన చేసి ఇక విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మరి రేడియో పట్ల మీకున్న అనుబంధాన్ని మా శ్రోతలతో పంచుకున్న తీరును బట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఇక మీలాంటి శ్రోతలు మరొక్కరు కూడా రేడియో కేంద్రంలో ఉన్నారు.
1: చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్?
0: చెప్పండి.
1: ఇంత గ్లోబలైజేషన్ జరిగినా కూడా రేడియోకి సాటి రావు, ఎన్ని ఛానళ్లన్నా రానివ్వనిగాక. ఏ ప్రాంతంలో అయినా నెట్ ఉన్నా నెట్ లేకపోయినా రేడియోని ఖచ్చితంగా వింటారు, వినాలని నేను ఒక రెగ్యులర్ రేడియో శ్రోతగా శ్రోతలందరినీ కోరుతున్నాను సార్.
0: ధన్యవాదాలు.

0: అండి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు.
1: ధన్యవాదాలు సార్.
0: ఇక మరొక శ్రోత అండి, శ్రీ మర్యాదాస్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోతో నా అనుబంధం అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా వీరి గురించి మన రేడియో శ్రోతలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందండి. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ రేడియోకు ఉత్తరాలు రాస్తూ ఉన్న సీనియర్ శ్రోత వీరు. వీరి పేరు మర్యాదాస్ గారు. వీరు విద్యార్థి దశ నుంచే రేడియో వింటూ ఉన్నారట. ఇక రేడియోలో ప్రసారమయ్యే ఎన్నో రకాల విద్యా కార్యక్రమాలు వింటూ, రేడియోలో ప్రసారమయ్యే ఉద్యోగ వార్తలు వినడం ద్వారా బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు అని చెప్తా ఉన్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. ఇక ఇప్పటికీ రేడియో వింటూ ఉన్నారు. ఇక వీరు ఉన్నత విద్యలకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పుచ్చుకున్నారు. ఇక ఈ ఎంఏ పట్టాను పుచ్చుకునే సమయంలోనే మన ఆకాశవాణి గ్రేడ్ వన్ వ్యాఖ్యాత అయినటువంటి పుష్పరాజు గారు, ఈ మర్యాదాస్ గారు ఒకే రూమ్ లో విద్యాభ్యాసాన్ని అభ్యసించారట. ఇక రాత్రి వేళల్లో వీరు ఘంటసాల గారి గానామృతం నుంచి వెలువడిన పాటలు వింటూ, ఆ పాటల్ని మననం చేసుకుంటూ, పాటల్ని పాడుకుంటూ ఉండేవారట. ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉండగా ఈలోగు బ్యాంకు ఉద్యోగం రావడంతో అందులో స్థిరపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ పరంపరలో పుష్పరాజు గారిని వీరు ఎంతో మననం చేసుకుంటా ఉన్నారు. అనంతపురంలో పుష్పరాజు గారు వ్యాఖ్యాతగా పనిచేశారు, ఆ తర్వాత కడపలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇక వీరి మాటల్లో రేడియోతో వీరి అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మర్యాదాస్ గారు.
2: నమస్కారం.
0: మీ అనుబంధాన్ని మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్, నేను నా 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పటి నుంచే రేడియో వినడము అలవాటుగా చేసుకున్నాను. అయితే ఆ రోజుల్లో రేడియో మనకు అందుబాటులో ఉండేది కాదు. కాకపోతే మా సర్పంచ్ వాళ్ళు మార్నింగ్ ఇట్లా పెట్టేవాళ్ళు. యాక్చువల్గా పంచాయతీది అది అందరూ ఊరు వాళ్ళంతా వినాలనే అప్పుడు గవర్నమెంట్ అది మనకు అది సౌలభ్యం కల్పించింది. రేడియో కొనడం అనేది అదొక నా జీవిత సాఫల్యం లాగా అనుకునేవాడిని. రేడియో ఎప్పుడు కొంటానో అని అనుకునేవాడిని. కానీ తర్వాత రోజులు గడిచిపోయాయి, రేడియో వచ్చింది, తర్వాత నాకు ఇష్టమైన పాటలు అవి ఇవి ఏవి వచ్చినా, ప్రోగ్రామ్స్ మన విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చినా, నాటికలు లేకపోతే సినిమాలు ఆడియో అవన్నీ వేస్తుంటే అవన్నీ మిస్ కాకుండా వినేవాళ్ళము రేడియో మన చేతికి వచ్చాక. తర్వాత మా చెల్లెలకు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్లో గిఫ్ట్గా మా బావమరిదికి అంటే మా చెల్లెల భర్తకు రేడియో ప్రజెంట్ చేశాము. నాకు ఇంక వేరే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనే అనిపించలే, రేడియో ఇస్తే అది చాలా గొప్ప గిఫ్ట్ అనుకున్నాను నేను. రేడియో ఇచ్చాము. ఆ రోజుల్లో రేడియో కూడా లైసెన్స్ ఉండేది, 17 రూపాయలు రేడియో లైసెన్స్ కట్టాను నేను. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు 17 రూపాయలు ఎందుకు రా లైసెన్స్ అనేవాళ్ళు, కానీ తప్పదు 17 కాకుంటే 34 రూపాయలు పోయింది కానీ రేడియో ఉండాలి అని వాదన నేను. రేడియోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇంకా తర్వాత రాను ఈ భగవద్గీత, తర్వాత అందరు మంచి మంచి గాయకులు పాడే పాటలు, పద్యాలు, నాటికలు అన్ని వినేవాడిని. విని ఈ మన టేప్ రికార్డర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము అశ్రద్ధ చేస్తే కూడా రేడియోకి మాత్రము ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు.
0: తర్వాత అండి సార్, రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలియజేశారు
2: సార్.
0: ఇక మీరు స్వయంగా జానపద కళాకారులు అని చెప్పారు, తర్వాత రంగస్థలి కళాకారులు, తర్వాత అల్నాటి మధుర గీతాలు అంటే మీకు ఎంతో ఇష్టము అని చెప్పారు.
2: ఆ ప్రోగ్రామ్ కోసం నైట్ 10:30-11 వరకు వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా విని అందులో వచ్చే పాటలన్నీ విని స్పాట్ లైట్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేవారు.
0: ఇక మీరు పుష్పరాజు గారు ఒకే రూమ్మేట్స్ అయి ఉండడం, చదువుకునే రోజుల్లో ఘంటసాల గారి పాటలు ఖచ్చితంగా మీరు మీరే ప్రాక్టీస్ చేసుకునేవారని కూడా చెప్పారు. మరి మా శ్రోతల కోసము మీరు ఒక పాటను వినిపించండి.
2: ఇల్లాలి గొప్పతనాన్ని గురించి ఘంటసాల మాస్టర్ పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఇంటి

0: దా స్థాయిలో మీరు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ కళ మీలో జీర్ణమయ్యి ఉందని చెప్పకనే చెప్పారండి. మరి ఈరోజు మా రేడియో స్టేషన్కి వచ్చి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు, ఇక మర్యాదాస్ గారు, మీరు రేడియోతో ఉన్న మీ అనుబంధాన్ని మాతో మా శ్రోతలతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరపున మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: నమస్కారం సార్. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరేదాస్ గారితో ప్రత్యేక పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం డాక్టర్ శ్రీమతి పంతుల రమ గానం వింటారు. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ఈరోజు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి జూన్ 3వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ, చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణ, యంత్రాంగ నిర్మాణం, సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ,
1: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister, where both leaders will discuss as to how to strengthen, as to how we can, the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion, and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
0: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణ

0: లో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఋతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,
1: फास्ट जून से 30 सितंबर बीच में जो टोटल रेनफॉल होता है कंट्री एज ए होल वो सामान्य से नीचे रहने का संभावना है. और देश की विभिन्न प्रांत की बात करें तो साउथ इंडिया का कुछ हिस्से जैसे कि ईस्टर्न पार्ट्स और सम पार्ट्स ऑफ नॉर्थ ईस्टर्न स्टेट्स, सम पार्ट्स ऑफ नॉर्थ ईस्ट इंडिया जैसे कि जम्मू कश्मीर, लद्दाख एंड एडजेसेंट एरियाज, वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है. ईस्टर्न पार्ट ऑफ साउथ इंडिया, सम पार्ट्स ऑफ नॉर्थ वेस्टर्न इंडिया, नॉर्थ ईस्टर्न स्टेट्स और वेस्ट सेंट्रल इंडिया के कुछ हिस्सा में वहां नॉर्मल से एबव नॉर्मल रेनफॉल हो सकता है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
2: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్ 3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునః పరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల

0: మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74775 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $91.40 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4530 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈరోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ధి పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రానికి దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామస్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2వ క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్రపాడిన పాట.

స్వరమలిక చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత కోటి సంగీత సారథ్యంలో సిరివినెల గీత విందాం. పాడినవారు టిప్పు హరిణి, చిత్రం నువ్వు నాకు నచ్చావు.

స్వరమాలిక చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత ఎస్పి చరణ్ సుజాత పాడిన పాట చిత్రం మనసంతా నువ్వే. సంగీతం ఆర్పి పట్నాయక్, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

సంగీత సారథ్యంలో భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన గీతం ఈడేట్ చిత్రం నుంచి పాడినవారు ఉదిత్ నారాయణ్, కౌసల్య.

స్వరమలిక చిత్రగీతాలు వింటున్నారు. చివరికి వినండి, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఆనంద్ శ్రీరామ్ గీతం పాడినవారు బెన్నీ దయాల్ కళ్యాణి మేనన్, చిత్రం ఏం మాయ చేశావే.

స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. డాక్టర్ శ్రీమతి పంతుల రమ గానం వింటారు. శ్రీ ముట్టూరి శ్రీనివాస నరసింహమూర్తి వయోలిన్, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ముందుగా కాంభోజీ రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కృతి ఆదితాళం, ఓరంగ సాయి.

శ్రీ త్యాగరాజ కీర్తన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ వింటున్నారు. తర్వాత గోవిందమిహ గోపికానంద భాగీశ్వరి రాగం కండచాపుతాళం శ్రీ నారాయణ తీర్థ తరంగం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం మీరు ఇంతవరకు డాక్టర్ శ్రీమతి పంతులరమ గానం విన్నారు. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు వింటారు. ముందుగా ఘంటసాల పీ లీలా పాడిన పాట చిత్రం మాయాబజార్.

0: అత్తరే, మీ అమ్మ ఏం పాడేది?
1: అత్తవడి

0: ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషల్లో వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే అపర్ణ సింగ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలను కొన్ని ముఖ్య అంశాలు.

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజన కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర గద్యం కీర్తనలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికొప్పల సూర్యారావు. పొలం యథావిధిగా 6 గంటల 30 నిమిషాలకు 7 గంటలకు ఉదయ సమీరంలో భాగంగా నేటి మాట. ఆ తర్వాత 90 వసంతాల ఆకాశవాణి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బెళగాం భీమేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం లలిత సంగీతంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు వింటారు. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి ఇత్యాది అంశాలు 7 గంటల 15 నిమిషాల నుంచి ఉదయ సమీరంలో భాగంగా వింటారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 8 గంటల 35 నిమిషాలకు శ్రీ సిహెచ్ చిట్టిబాబు వీణావాద్య సంగీతం ప్రసారమవుతుంది. శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం. 9 గంటలకు పాటలపల్లికి, 10 గంటలకు వసుదైక కుటుంబం, 10 గంటల 30 నిమిషాలకు 90 ఏళ్ల ఆకాశవాణి పేగుముడి నాటికం వింటారు. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, సహకారం శ్రీ కె మధుసూదన్, శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. 11 గంటలకు భద్రమ, 12 గంటల 30 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమం. హలో బాగున్నారు శీర్షికన శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. సైనిక మధ్య 2 గంటల 30 నిమిషాలకు యువాణి వచన కార్యక్రమం, 5 గంటలకు 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం, ఇందులో కుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమం. శ్రీ రజనీష్ తివారి స్వీయ కవితలు, ఆ తర్వాత వికాసం. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి రచయిత శ్రోత శ్రీ బివి అప్పారావు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7 గంటలకు ప్రసార విషయాలు, 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమల వ్యవసాయదారు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సందీప్ నాయక్ వారి అనుబంధాన్ని ఆకాశవాణితో పంచుకుంటారు. ఇక పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం, తోటల పెంపకం డాక్టర్ బి సునీత గారి ప్రసంగం. వీరు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస. 7 గంటల 45 నిమిషాలకు తిరిగి 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక చిత్రగీతాలు అంటారు. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి, 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం స్మితా మోక్ష వోకల్ కయల్ ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం, విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతంలో అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు, వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రాలు గరిష్టంగా 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాక కనిష్టంగా 28.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మేఘతో ఉంటుంది. 1-2 వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదే అవకాశం ఉంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం నుంచి తీరం వెంబడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలి వేస్తే ఈ గాలి వేగం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంలో వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 20 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్ పై ప్రభాత ప్రసారం 5 గంటల 50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.